ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సక సంవత్సరం 1948 జ్యేష్ఠ ఆషాఢమాసం 6వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 27వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచనని తిరస్కరించండి అన్నారు స్వామి వివేకానంద. నేను మీ ఆర్జే ధనలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

రఘునాయ రామ రమేశ విభో వరదో భవదేవ దయాదరధే అవనీత నయాకమనీయ కదం ప్రదర ముఖాంబుర్హం.

మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్తోత్రం ప్రపర్తి మంగళ శాసనం విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి పి స్వప్న. మనిషి సకల చరాచర ప్రాణికోటిలో అద్భుతమైన సృష్టి. ఎందుకంటే ఆలోచనా శక్తిని కలిగి అద్భుతాలను సృష్టించగల సమర్థుడు. కనుకనే మానవుడే మహనీయుడు అన్నారు పెద్దలు. 81 లక్షల జీవజాతిలో మనిషి గొప్పవాడైనప్పటికీ మనుషులందరూ గొప్పవాళ్లు కాలేకపోతున్నారు. అటువంటి మనిషి ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక స్వావలంబనే ఆలంబనగా ప్రవర్తిస్తూ తన అభివృద్ధికి బాటలు వేసుకునే ప్రయత్నంలో తన ఎదుగుదలకు అవసరమనిపించిన అన్ని విషయాలను పరిగణనలోనికి తీసుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాడు. అయితే ఇలా ఎదిగే క్రమంలోనూ, అలాగే సమాజంలో ఉన్నత స్థితిలో నిలిచిన తర్వాత కానీ మానవతా విలువలని, మానవ సంబంధాలని ఎంత మేరకు పాటిస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు? నేటి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. సమాజంలో ఆర్థికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉంటే అదే గొప్ప అనే పరిస్థితులు దాపురించాయి. మనిషి అవసరానికి డబ్బు కావాలి, కానీ ఆ డబ్బే మనిషిని నడిపిస్తే కొరవడేవే మానవతా విలువలు, నైతిక విలువలు, మానవ సంబంధాలు. మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఎలా? ముందుగా మనిషి ఆలోచన విధానంలో మార్పు రావాలి. అదెలా అంటే, దృఢమైన శరీరమందు అంతే సుదృఢమైన మానసికోన్నతి కలిగిన వాడు పరిపూర్ణ వ్యక్తి అయితే దైహిక, మానసిక, భావాత్మక, నైతిక, ఆధ్యాత్మిక శక్తుల సామర్థ్యమే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమని చెప్పొచ్చు. వ్యక్తి అభివృద్ధి సరైన స్థాయిలో జరిగితే దేశాభివృద్ధి కూడా జరుగుతుంది. ఒక వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కలిగి వ్యక్తిత్వ వికాసం పూర్తి స్థాయిలో నెరవేరాలి అంటే పంచశీల అనే మూల స్తంభాల వంటి 5 అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. అవి ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం, ఆత్మార్పణం. దేనిలోనైనా విజయం సాధించాలి అంటే ఆత్మవిశ్వాసం అవసరం. నీ గురించి నీవు దుర్బలుడివి అని తలిస్తే దుర్బలుడివి, సబలుడివి అని తలిస్తే సబలుడివి అవుతావు. ఉదాహరణకి హెలెన్ కిల్లర్, ఆమె జీవితాన్ని పరిశీలిస్తే వికలాంగురాలే కానీ ఆమెకున్న చెదిరిపోని ఆత్మవిశ్వాసమే ఆమెకి జీవితంలో ఎదురైన అడ్డంకులను, దుర్బలత్వాలను ఎదుర్కొని విజయ సాధనకు పోరాడే శక్తినిచ్చింది. నీ స్వశక్తిపై ఆధారపడి నిన్ను నీవు శారీరకంగా, మానసికంగా, నైతికంగా దృఢపరుచుకున్నప్పుడు కలిగేదే ఆత్మస్థైర్యం. ఆత్మజ్ఞానమంటే నీ గురించి నీకు సరైన అవగాహన జ్ఞానం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం వాటంతట అవే ఏర్పడతాయి. అలజడిగా ఉన్న మనసును క్రమశిక్షణ, అభ్యాసము ద్వారా శాంతపరుచుకొని నిన్ను నీవు అభివృద్ధి

0: శుద్ధిపరచుకోవడానికి, నీలోని జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేయటానికి మొదటి మెట్టు ఆత్మనిగ్రహం. గాంధీజీ స్వతంత్రోద్యమంలో చేసిన ఆత్మార్పణ వల్లే మహాత్మాగాంధీ అయ్యారు. నీ ఆంతరంగిక శక్తిని సేవాత్యాగాలతో ముడిపెట్టి ప్రతిరోజు ఒక నిస్వార్థ సేవ చేస్తే ఇది నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇప్పుడు తెలిపిన ఈ 5 అంశాలను నిజ జీవితంలో పాటిస్తే వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది. అలాగే ఆధ్యాత్మిక రూపాలైన కర్మ, జ్ఞానము, ధ్యానము, భక్తి అనే చతుశ్చయ మార్గాల ద్వారా కూడా వ్యక్తిత్వ వికాసాన్ని సాధించవచ్చు. ఒక వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిగా మారి వ్యక్తిత్వ వికాసం జరగాలి అంటే తన నైతిక ప్రవర్తనపై అతనికి ఒక అంచనా ఉండాలి. జ్ఞానాభివృద్ధిని మెరుగుపరుచుకోవాలి. ఇది అతని దృక్పథ తీరాన్ని విశాలం చేస్తుంది. మనసును మంచి విషయాలపై లగ్నం చేసి ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అది మనకు అంత ఉపయోగకారి అవుతుంది. మనిషికి ప్రధాన శత్రువు కోరికలు, కోపం. ఈ 2 మనిషి పతనానికి దారితీసేవే. కోరికలు తీరకపోతే వచ్చేది కోపమే. దీనివల్ల మనిషి బుద్ధిహీనుడవుతాడు. జ్ఞానే నహీనః పశుభిస్ సమానః అంటే జ్ఞానం నశించిన వాడు పశువుతో సమానం. కనుక కోరికల పరంగా మనస్సును పరిపరి విధాల చెదరనీయకుండా చూసుకోవాలి. జ్ఞానాభివృద్ధికై మనసుని మరల్చాలి.
1: సుభాసిత మీరు ఇంతవరకు విన్నారు సమర్పణ శ్రీమతి పి స్వప్న.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు.
1: వేరుశెనగ దేశంలోనే ప్రధానమైన నూనె గింజల పంట. వేరుశెనగ పంటకు 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత చాలా అనుకూలంగా ఉంటుంది. మబ్బులతో కూడిన వాతావరణం, చీడపీడల వల్ల ఖరీఫ్ పంట కాలంలో రబీ కంటే దిగుబడులు చాలా తక్కువగా ఉంటాయి. వేరుశెనగ పంటకి తేలికపాటి ఒండ్రు, ఇసుక, గరప నేలలు అనువైనవి. నీరు నిల్వని మరియు ఉదజని సూచిక 6.0 నుండి 6.3 వరకు ఉన్న భూములు అనుకూలంగా ఉంటాయి. భూమిలోని పోషక పదార్థాలు పంటకు అందుబాటులో ఉండాలంటే భూమి యొక్క ఉదజని సూచిక చాలా ముఖ్యం. వేరుశెనగ పండించే భూమిలో ఇతర పంటల వ్యర్థాలు తప్పనిసరిగా తొలగించాలి, లేకపోతే భూమి నుండి వ్యాపించే శిలీంధ్రాల వలన పంటకు చాలా నష్టం జరగవచ్చు. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవటం వల్ల వేరుశెనగకు నష్టం కలిగించే చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కి చేసుకోవాలి. వరి మాగాణంలో విత్తేటప్పుడు మట్టిగడ్డలు లేకుండా మెత్తటి దుక్కి చేసుకోవాలి. వర్షాధారంగా వేరుశెనగ విత్తడానికి జూలై నుండి ఆగస్టు మొదటి వారం వరకు అనుకూలంగా ఉంటుంది. వేరుశెనగ విత్తనాన్ని 5 సెంటీమీటర్ల లోతు మించకుండా విత్తుకోవాలి. వర్షాధారంగా ఖరీఫ్లో గుత్తి రకాలు చదరపు మీటరుకు 33, రబీలో అయితే 44 మొక్కలు వర్షాధారంగా ఖరీఫ్లో సాగు చేసే రకాలకు చదరపు మీటరుకు 22 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. సరిపడా తేమ ఉన్నప్పుడే వేరుశెనగ విత్తితే ఎక్కువ మొలక శాతం ఉంటుంది. విత్తన మోతాదు సహజంగా విత్తన బరువు, మొలక శాతం, సాలుకి సాలుకి దూరం మధ్య, మొక్కల మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది. విత్తినప్పుడు వరుసకు 30 సెంటీమీటర్లు, మొక్కకు 10 సెంటీమీటర్లు ఉంటుంది. సాధారణంగా వేరుశెనగ పంటలో రైతులకు లావు గింజలను మాత్రమే వేరు చేసి విత్తనంగా వాడుతున్నారు. సన్న మధ్యస్థ పరిమాణం విత్తనాల వల్ల వచ్చిన దిగుబడి లావు గింజల విత్తన పంట దిగుబడితో పోలిస్తే తేడా చాలా ఉంటుంది. సన్న మధ్యస్థ పరిమాణం విత్తనాలు 1 హెక్టార్కు 70 నుంచి 80 కేజీలు సరిపోతుంది. లావు పరిమాణం విత్తనాలు 1 హెక్టార్కు 110 నుంచి 200 కేజీలు వాడాలి. విత్తన శుద్ధి. మొదట 1 మీటర్ ఇమిడాక్లోఫ్రిడ్ 1 కిలో విత్తనానికి కలిపి అరగంట ఆరబెట్టిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజీ పొడి లేదా 1 గ్రామ్ ట్రైబోకొనజాల్ 2 DS పొడి మందును పట్టించాలి. వరి మాగాణంలో లేక కొత్తగా వేరుశెనగ సాగు చేసేటప్పుడు రైజోబియం కల్చర్ను 200 గ్రాములు ఎకరా విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్లు క్లోరిపైరిపాస్ లేక 1 మిల్లీలీటరు ఇమిడాక్లోఫ్రిడ్ చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొదట విత్తనాన్ని క్రిమిసంహారక మందులతో విత్తన శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత అవసరమైతే

0: బియ్యంను కూడా విత్తనాలకు పట్టించాలి. రైజోబియ్యం వేరుశనగ విత్తనం కలపటం వలన కొత్త భూములు, వరి తర్వాత పండించే భూములు, తక్కువ సారవంతమైన భూముల్లోనూ మంచి ఫలితాలను పొందవచ్చు. వేరుశనగలో కందిని అంతర పంటగా 7:1 నుంచి 15:1 నిష్పత్తిలో పండించినప్పుడు వర్షాభావ పరిస్థితులలో వేరుశనగ పంట దిగుబడి తగ్గిన అంతర పంట కంది వలన ఆదాయం వస్తుంది. అంతర పంట విధానాన్ని పాటించడం వలన హెక్టార్కు 3,000 వరకు అదనపు నికర ఆదాయాన్ని రైతులు పొందగలరు. వాలు ఉన్న ఎర్ర నేలల్లో వేరుశనగలో అంతర పంటగా కందితో పాటు ఇతర పప్పు ధాన్యాలైన అలసంద, పెసర, ఉలవ వంటి పంటలను వేసుకుంటే అధిక నికర ఆదాయాన్ని పొందవచ్చు. కలుపు నివారణ కోసం ముందుగా ప్లూ క్లోరాలిన్ 45% ఎకరానికి లీటర్ చొప్పున విత్తే ముందు పిచికరి చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండి మిథాలిన్ 30% ఎకరానికి 1.3 నుంచి 1.6 లీటర్లు లేదా బుటాక్లోర్ 50% 1 లీటర్ చొప్పున ఏదో ఒక దానిని విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికరి చేయాలి.
1: వేరుశనగ సాగు వివరాల గురించి మీరు ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో ఇంతవరకు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇది ప్రసార వివరాల సమయం 100.1 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. ఉదయం 7:15 ఈ నెల 28వ తేదీ జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో రాథోడ్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం పల్స్ పోలియో చుక్కల మందు అవగాహన కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎస్డి రాజ్ కుమార్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం 7:45 జిల్లాలో గత వారం సమీక్ష ప్రసారమవుతుంది. సమీక్షకులు డి వెంకటేశ్వరరావు. ఉదయం 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది.

9:30 ఏకచిత్ర గానం, 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార్ వాయిద్యం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 చిత్రగీతాలు వినవచ్చును. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. ఇక మధ్యాహ్నం 1:50 ఉర్దూలోను, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపాహార్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 కిన్నెర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతాలు. 3:30 ఏక చిత్రగణం ప్రసారమవుతుంది. సాయంత్రం 4:00 నుంచి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:45 జానపద గేయాలు వినవచ్చును.

సాయంత్రం 6 గంటలకు హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వినవచ్చును, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు, 7 గంటల

5 నిమిషాలకు తెలుగులో జాతేసే వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఇక ఈ రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో 29వ తేదీ సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా భూమి పులకరించింది ప్రత్యేక కార్యక్రమం వింటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరారావు. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు కిన్నెరల హరి. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్8 9. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడతాయి. ఇక ఈ రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మధురిమ ఆపద మధుర గీతాలు వినవచ్చును. రాత్రి 10 గంటలకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6:44 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజ్ఞాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం దోర్నాల మండలం గంటమానిపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుంచి వెలుగొండ చేరుకుని ప్రాజెక్టు సందర్శనతో పాటు అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం నిర్వాసితులు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వెలుగొండ ప్రాజెక్టు పర్యటన ముగించుకుని గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టి పల్లెకు వెళతారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్దిదారులు వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పర్యటనలో చివరిగా స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలిదశ పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చోట భూసేకరణ చేసేందుకు భూ యజమానులకు టీడీఆర్ బాండ్లు లేక తగిన పరిహారం అందించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల్లోని నిర్మాణాలను తొలగించాలని అన్నారు. అలాగే నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులను ప్రతిబింబించేలా రూపొందించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విజ్ఞాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ 2007లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారిందని అన్నారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం 4734 మంది బీఎస్సీ, 564 మంది ఎంఎస్సీ,

0: 88 మంది పిహెచ్డి పట్టభద్రులను తీర్చిదిద్దిందని పేర్కొంటూ,
1: ఇప్పుడు దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 560 మంది పీజీ కోర్సు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడి నుంచి ఇవాళ పిహెచ్డి పట్టా పొందారు. అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనంతా కూడా అర్థం చేసుకోవాల్సింది. అంతేకాదు దాదాపు 38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వారినన్నింటిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరమైతే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది.
0: విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లివచ్చిన ఉపాధ్యాయులతో ఆయన నిన్న సమాపేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన గుర్తింపు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి లక్ష మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. విద్యారంగంలో రాష్టాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి రాష్టంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతులపై ఏనుగులు దాడులు చేయడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామంలో నిన్న జరిగిన ఏనుగుల దాడిలో రైతు తిమ్మారెడ్డి దుర్మరణం పాలైన విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణ పరిహారం అందించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిలోకు 200 రూపాయల కంటే తక్కువ ధరకు పొగాకు కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఖరీఫ్ సీజన్లో ఎరువుల లభ్యతపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని అన్నారు. సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా వచ్చే నెల 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వెల్లడించారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న సవరణ కార్యక్రమాన్ని ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరినీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే వృద్దులు, దివ్యాంగులు, వలస కార్మికులు కూడా ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటూ,
2: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి చోట కూడా ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. మహిళలు, 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్ పీపుల్, మైగ్రెంట్ వర్కర్స్, వీరెవరు కూడా ఓటర్ లిస్ట్ లో మిస్ అవ్వకుండా ఒక 21st జూలై పబ్లిష్ చేసే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2 నెలల్లో పోర్టుపై ఎంత ఖర్చు చేశారో, ఎంతమేర పనులు చేపట్టారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతం

0: ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద ఝా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రిదివసీయ సెషెల్స్ యాత్రార్థం అద్య ప్రాతః ప్రతిష్ఠతి. సెషెల్స్ దేశస్య స్వర్ణ జయంతి రాష్ట్రీయ దివస సమారోహి సహ విశిష్టాతిథిరూపేణ ఉపస్థితః భవిష్యతి. పంచదశోత్తరద్విసహస్రతమ వర్షాత్ అనంతరం ఇయం తస్య ప్రథమా సెషెల్స్ దేశీయా యాత్రా భవిష్యతి. విదేశమంత్రాలయేన సూచితం యత్ భారతీయ సశస్త్రసేనాయాః ఏకం దళం, భారతీయ నౌసేనాయాః నౌపోతయుగలం చ అస్మిన్ ఉత్సవే సహభాగం కరిష్యంతి. యాత్రాకాలి ప్రధానమంత్రీ ద్విపక్షీయ సహయోగస్య సర్వేషాం పక్షాణాం సమీక్షాం కర్తుం పరస్పరహితస్య క్షేత్రీయేషు అంతారాష్ట్రీయేషు చ విషయేషు సవిస్తర విచారణార్థం సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ ప్యాట్రిక్ హర్మిని ఇత్యనేన సహ సంవాదం కరిష్యతి. केन्द्रीयः गृहमन्त्री अमितशाहः अद्य गुजराते भारत टैक्सीति सहकारिता धृत भाटकयान सेवायाः शुभारम्भं करिष्यति. सहकारिता क्षेत्रस्य वरिष्ठाधिकारिणः विभिन्नानां संस्थानानां प्रतिनिधयः भारत टैक्सी सम्बद्धाः 4,000+ सारथीति चालकाः च अस्मिन् कार्यक्रमे सहभागं करिष्यन्ति. आदौ अहमदाबाद, सूरत, वडोदरे इत्यादिषु गुजरातस्य 14 जनपदेषु अस्याः सेवायाः आरम्भः भविष्यति. आगामि मासपर्यन्तं राज्ये सर्वत्र सेवा विस्तारस्य योजना अस्ति. गृहमन्त्री अमितशाहः गतवासरे मादकद्रव्याणि विरुध्य संयुक्त संघर्षाय आहूतवान्. सः अवदत् यत् मादकद्रव्याणां प्रकोपः राष्ट्रिय सुरक्षायै, सामाजिक स्थिरतायै, आर्थिक हिताय, यूनां देशस्य च भविष्याय भयं जनयति. सः आध्यात्मिक नेतॄन्, यूनः, मातृशक्तिं च अस्य संघर्षस्य कृते एकस्मिन् मञ्चे आगत्य कार्यं कर्तुम् आग्रहीतवान्. श्रीशाहः नवदिल्ल्यां मादकद्रव्यविषयक संयोजनकेन्द्रस्य 10th शीर्षस्तरीयसभां सम्बोधयन् एवम् अभ्यभाषत.
3: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं, नार्को टेररिज्म इको सिस्टम भी हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें।
2: उत्तर प्रदेश रक्षिबलिना श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यासस्य दानराशि वंचना प्रकरणे प्रथम सूचना प्रतिवेदनाधारेण अष्टो जनाः निगडिताः। इदं तावत् प्राथमिकं प्रतिवेदनं मुख्यमंत्रिणः योगिनः आदित्यनाथस्य निर्देशेन विशेष निरीक्षण दलस्य अनुशंसानन्तरं पंजीकृतम् आसीत्। इदं प्रकरणं श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यासेन प्राप्तानां उपहाराणां दानानां च वंचना सम्बद्धारोपाणां प्रकाशनानन्तरं सम्मुखम् आगतम्। न्यासस्य अनुरोधेन मुख्यमंत्रिणा योगिना आदित्यनाथेन एकस्य विशिष्ट निरीक्षण दलस्य संघटनाय आदेशः प्रदत्तः। भारतीयर्थविज्ञान विभागेन अनुमितं यत् सोमवासरं यावत् दिल्ली पंजाब हरियाणा चंडीगढ़ पूर्वीयोत्तर प्रदेश राजस्थान मध्यप्रदेश महाराष्ट्रोत्तराखण्डेषु लक्षद्वीपस्य कतिपय क्षेत्रेषु च तडित्पातस्य संभावना अस्ति। कोलकाता दुर्घटनायां आहतानां संख्या एधित्वा षोडश संजाता अस्ति। तत्र व्रणितानां उपचारः एसएसकेएम चिकित्सालये प्रवर्तते इति वार्ताः।
0: आकाशवाणी श्री एम प्रताप अंगिंचिन मुलुगु जिल्ला समाचारलेक विंदा। 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు హాజరయ్యారు. ప్రజలు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేసి ప్రాణాయామం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ యోగా మహాభాగ్యమని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగా తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎల్పీజీ వినియోగదారులందరూ తమకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల 30లోపు 100% పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఫైజల్ హుసేన్ షా చెప్పారు. ఈకేవైసీ పూర్తి చేయని వారు సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో అప్డేట్ చేసుకోవాలని సూచించారు. గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులు ఎల్పీజీ సబ్సిడీకి సంబంధించిన బకాయిలు, ఇతర ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ప్రతి సంవత్సరం 2 వారాల పాటు నిర్వహించే ప్రత్యేక శుభ్రత స్వచ్ఛత పఖ్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ములుగు మున్సిపాలిటీ కమిషనర్ సంపత్ చెప్పారు. కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్లాస్టిక్ వినియోగం నివారణపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారుడికి సకాలంలో అందేలాగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు, దిశ కమిటీ చైర్మన్ పూరిక బలరామ్ నాయక్ అన్నారు. గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమాపేశానికి ఎంపీ అధ్యక్షత వహించారు. ఈ సమాపేశానికి జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకస్, డిఎఫ్ఓ వికాస్ మీనా, దిశ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు హాజరయ్యారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ది పనుల పురోగతిని శాఖల వారీగా సమగ్రంగా సమీక్షించి పనుల అమల్లో ఎటువంటి జాప్యం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎంపీ ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని ములుగు జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ సంధ్య చెప్పారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులు ఏమవుతాయని, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర సమస్యలను అధిగమించవచ్చని చెప్పారు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను అధిగమించేందుకు కూడా యోగా చక్కటి పరిష్కారం అన్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రాపురం గ్రామ పరిధిలో 24 లక్షల రూపాయల సీఆర్ఆర్ నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను, అలాగే 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన దుర్గామాత దేవాలయం కాంపౌండ్ వన్ ను మంత్రి అనసూయ సీతక్క ప్రారంభించారు. అనంతరం ప్రజా దర్బార్లో పాల్గొని గ్రామస్తుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మహిళా సంఘం సభ్యులకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తామని, వాటితో మహిళలు ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్

0: సాంకేతిక సదస్సును గోవిందరావుపేట పీఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించారు. అనంతరం ఆదర్శ రైతులను మంత్రి సన్మానించారు. వ్యవసాయ శాఖ పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక విత్తనాలు, యంత్రాల స్టాల్స్ ను మంత్రి సీతక్క సందర్శించారు. ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ సూర్యఘర్ యోజన పథకం ములుగు జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని జిల్లా రెడ్కో మేనేజర్ గంధం రాజేందర్ తెలియజేశారు. సంప్రదాయ ఇంధన వనరుల కొరత కారణంగా ప్రకృతి సిద్దంగా లభించే సూర్యరశ్మి విద్యుత్ ఉత్పత్తి వినియోగం పెంచేలాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు, సాధారణ ప్రజలకు సబ్సిడీ అందిస్తున్నారు. అంతేకాకుండా మిగులు విద్యుత్ను డిస్కాంలకు సరఫరా చేయడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సీఆర్ఆర్ నిధులతో పలు అభివృద్ది పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. 18.20 కోట్ల నిధులతో చేపట్టిన రోడ్ల విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులకు, అలాగే అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత మెరుగుదల, బడిబాట కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యాశాఖ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.
1: శ్రీ ఎం ప్రతాప్ అందించిన ములుగు జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగాను శర్మణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి సీషెల్స్ లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనిజులాలో భారీ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో సహాయం కోసం మన దేశం ఆపరేషన్ అమిస్టేట్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ 34 పరుగులతో విజయం సాధించింది. FIH ప్రో హాకీ లీగ్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యేందుకు ఈ ఉదయం 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆ దేశానికి బయలుదేరుతారు. చివరిసారిగా మోదీ 2015లో సీషెల్స్ సందర్శించారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యకుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మీనీతో చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మన ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. మోదీ ఈ రోజు బొటానికల్ గార్డెన్ సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు సీషెల్స్ కోస్ట్ గార్డ్ బేస్ కూడా సందర్శిస్తారు. భారత్ సీషెల్స్ దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక పౌర సంబంధాల ఆధారంగా సుదీర్ఘకాలంగా భాగస్వామ్యం నెలకొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన తీర ప్రాంత పొరుగు దేశంగా సీషెల్స్ భారత్ మహాసాగర్ విషయంలో అభివృద్ది చెందడం పట్ల భారతదేశం నిబద్దతలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. న్యూఢిల్లీలో ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026కు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొంటారు. సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారత్ భవిష్య కార్యాచరణను ఈ సదస్సులో రూపొందిస్తారు. మొట్టమొదటి భారీ స్థాయి జాతీయ గ్రామీణ అభివృద్ది సదస్సుది. గ్రామాల అభివృద్ది కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సు కేంద్ర రాష్ట ప్రభుత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ప్రధానంగా విబీజీ రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపై సదస్సులో దృష్టి సారిస్తారు. మన దేశంలో మొట్టమొదటి సహకార ఆధారిత టాక్సీ సేవ భారత్ టాక్సీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

ఈరోజు గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రారంభిస్తారు. గుజరాత్ లో 3 రోజుల పాటు పర్యటిస్తున్న మిశ్రా ఈరోజు అనేక కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీకా సమాపేశానికి కూడా అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవీలతో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు భారత్ టాక్సీ ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఈ భారత్ టాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలను నేరుగా చేరవేసేందుకు జీరో కమిషన్ నమూనాపై పనిచేస్తుంది. గత ఏడాది డిసెంబర్లో దీని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లోనే 1,50,000 మందికి పైగా డ్రైవర్లను, 7,00,000 మంది వినియోగదారుల పేర్లను ఇప్పటికే నమోదు చేసుకుంది. రోజు 3,500 కంటే ఎక్కువ రైళ్లను పూర్తి చేస్తోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఢిల్లీలో మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తి చేసుకుంటున్న 2010 బ్యాచ్ కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు. వికసిత్ భారత్ కోసం విదేశాంగ విధానాన్ని

లక్షల మంది వినియోగదారుల పేర్లను ఇప్పటికే నమోదు చేసుకుంది. రోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లను పూర్తి చేస్తోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఢిల్లీలో మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తి చేసుకుంటున్న 2010 బ్యాచ్ కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు. వికసిత్ భారత్ కోసం విదేశీయ విధానాన్ని సిద్దం చేయవలసిన ప్రాధాన్యతను తాను ఈ సందర్భంగా చెప్పినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. ఐఎఫ్ఎస్ అధికారులు సర్వీసులో మరింత ఉన్నతమైన బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో వారి అనుభవం, సామర్థ్యాలు, నిర్ణయాత్మక నైపుణ్యాలు మరింత ముఖ్యంగా మారతాయని జయశంకర్ ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. జమ్మూ కశ్మీర్లో జూలై 3 నుంచి ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా దళాలు మరింత సన్నద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా జమ్మూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పెట్రోలింగ్, ఏరియా డామినేషన్ కసరత్తులు, కార్డన్ అండ్ సెర్చ్ కార్యకలాపాలు నిర్వహించారు. సరిహద్దు నిఘాను బలోపేతం చేయడానికి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు సరిహద్దు భద్రతా బలగాలతో కలిసి పోలీసులు ఆర్మీయా సరిహద్దు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ నిర్వహించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AANNews_HYD ఫాలో కండి. AANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా వ్యాపారాలు గరిష్ట ప్రయోజనాలు పొందేలా చేయడంలో సహాయపడడం కోసం దేశవ్యాప్తంగా 1,000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ట్రేడ్ పోర్టల్ను ఆధునికీకరిస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. లండన్లో జరిగిన 10వ వార్షిక యూకే ఇండియా వారోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన గోయల్, భారత యూకే భాగస్వామ్యం సాంప్రదాయ వాణిజ్యాన్ని మించి సాంకేతికత, సావరిన్ ఏఐ, క్రిటికల్ మినరల్స్, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు విస్తరించిందని చెప్పారు. భారతీయ నిపుణులకు ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యంగా ప్రస్తావిస్తూ యునైటెడ్ కింగ్డమ్లో పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ నుంచి 5 ఏళ్ల పాటు ఇది మినహాయింపు కల్పిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ సీటా ఒప్పందం వల్ల భారత నిపుణులు ఆ పొదుపు మొత్తాన్ని భారతదేశంలో వడ్డీ వచ్చే పన్నురహిత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి వీలవుతుందని గోయల్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఫ్రెజైల్ 5 బలహీనమైన 5 దేశాల స్థితి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద అవకాశాలు గల దేశంగా గుర్తింపు ముద్ద స్థాయికి చేరుకుందని కూడా గోయల్ అన్నారు.

0: on collaborations and technology, in education, culture, the arts. It is focused on bringing the best of both countries to each other. It's a fair, equitable, very balanced agreement.
1: భారత్ యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య కుదిరిన ఈ సమగ్ర వాణిజ్య ఒప్పందం సంస్కృతి విద్య రంగాల్లో అనేక అవకాశాలకు కూడా వీలు కల్పిస్తుందని గోయల్ ఈ సందర్భంగా చెప్పారు. వెనిజులాలో సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 920 పెరిగింది. దాదాపు 3,300 మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నారు. రాజధాని నగరానికి సమీపంలో భూకంపాలు సంభవించిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా కలుస్తున్నారు. మొదటిసారి 7.2 తీవ్రతతో భూకంపం రాగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అంతకంటే బలమైన 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. రెండు భూకంపాలు భూమికి అతి సమీపంలో సంభవించడం వల్ల వినాశనం మరింత తీవ్రంగా మారింది. వెనిజులాలో భారీ ప్రాణనష్టం, గాయాలు, విస్తృత వినాశనానికి కారణమైన ఘోర భూకంపాల నేపథ్యంలో మన దేశం ఈ రోజు ఆపరేషన్ అమెస్టాడ్ ను ప్రారంభించింది. వెనిజులా ప్రజలకు సంఘీభావం తెలిపేలాగా ఈ ఆపరేషన్ మానవతా సహాయం, విపత్తు ఉపశమన మిషన్గా చేపట్టారు. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరిన్ని ప్రాంతాలకు ముందు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారత ఐర్లాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల సిరీస్లోని మొదటి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. భారత్పై ఐర్లాండ్ క్రికెట్లో విజయం సాధించడం ఇదే మొదటిసారి. చివరి టీ20 మ్యాచ్ రేపు జరుగుతుంది. ఫిఫా ప్రపంచకప్లో

ప్రపంచ చివరి మ్యాచ్ లో భాగంగా అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్ లో జరిగిన మ్యాచ్ లో నార్వేపై ఫ్రాన్స్ 4-1 తేడాతో విజయం సాధించింది. మరో గ్రూప్ వన్ మ్యాచ్ లో సెనెగల్ 5-0 ఇరాక్ను ఓడించింది. ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రో లీగ్ హాకీ పోటీలో లండన్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ 7-1 తేడాతో పాకిస్తాన్ చిత్తు చేసింది. తన తదుపరి మ్యాచ్ లో భారత జట్టు రేపు ఇంగ్లండ్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్ లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనిజులాలో భూకంపం వచ్చిన ప్రాంతాల్లో మన దేశం ఆపరేషన్ అమ్నిస్టాట్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ నెల 28వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ గారి ప్రసంగం వింటారు.
4: మనకు ఈ ఆదివారం రోజు 28వ తారీఖు జూన్ నాడు పల్స్ పోలియో కార్యక్రమం ఉందండి. పిల్లలకి పోలియో చుక్కల కార్యక్రమం ఉంది. మనం దాదాపు 1995 నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. దీని కారణంగా ఇప్పుడు ఇంతకుముందు ఉన్నట్టు పిల్లల్లో అంగవైకల్యం అనేది కుంటి వాళ్ళు కానీ ఎక్కడ కూడా కనిపించకుండా పోయారు. దాదాపు 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. అయితే మన దగ్గర చివరి కేసు మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో 2011లో లాస్ట్ పోలియో కేసు రికార్డ్ అయిందండి. దాని తర్వాత దాదాపు 15 సంవత్సరాలుగా మన దేశంలో ఎక్కడ కూడా కేసులు నమోదు కాలేదు. అయినా కానీ మనం ఈ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఎందుకు నిర్వహించుకోవాలి అంటే, మన దగ్గర పోలియో కేసులు లేకపోయినా మన చుట్టుపక్కల ఉన్న మన సరిహద్దు దేశాలలో ఈ పోలియో కేసులు నమోదు అవుతా ఉన్నాయి. ముఖ్యంగా మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇట్లాంటి నైజీరియా, ఈ దేశాల్లో పోలియో కేసులు ఇంకా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఆ పోలియో వైరస్ నుంచి మనకి ముప్పు పొంచి ఉన్నది. దానిని నివారించడానికి మన పిల్లలకి పోలియో రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఈ పోలియో వ్యాక్సిన్ ని ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మనకు గత 2 సంవత్సరాల క్రితం 2024లో మన జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం లేకుండే ఈ సంవత్సరం మళ్ళీ ఈ ఆదివారం రోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అది దీంట్లో మన జిల్లా జనాభాలో 98,358 మంది పిల్లలకు, అంటే 0 to 5 ఇయర్స్, అది 9% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ అనుకుంటే 98,358 పిల్లలకు, దాదాపు 100,000 పిల్లలకి మనం ఈ పోలియో టీకాల కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో భాగంగా ఈ పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయబోతున్నాం. కాబట్టి నేను చేసే అప్పీల్ ఏంటంటే, జిల్లా ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మనం రెగ్యులర్ గా కూడా పోలియో చుక్కల్ని వేస్తా ఉన్నాం. ప్రతి బుధవారం, శనివారం వేస్తా ఉన్నాం. అట్లాగే పుట్టగానే వెంటనే 0 డోస్ కింద కూడా పోలియో చుక్కల్ని వేస్తా ఉన్నాం. అంటే ఎప్పుడు డెలివరీ అయినా కానీ వెంటనే పోలియో చుక్కలు వేస్తా ఉన్నాం. అది వేస్తూ కూడా మనం ఇంకా ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో కూడా మనం చుక్కలు వేయాల్సిన అవసరం ఉంది. శనివారం రోజు పోలియో చుక్కలు వేయించుకున్నా కూడా మళ్ళీ ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోవాలి. దీని మీద ఎట్లాంటి

స్నేహాలు ఎవరికి అవసరం లేదు. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసుకున్నందుకే మనకు మన పిల్లల్లో ఈ మధ్య ఎవరికి కూడా ఈ అంగవైకల్యం అనేది రావడం లేదు. ఈ వైరస్ ని మనం శాశ్వతంగా దాదాపు మన దేశంలో నిర్మూలించడం జరిగింది. కానీ పక్క దేశాలు ఉన్నందుకు దాని నుంచి దాని బారిన పడకుండా మనల్ని రక్షించుకోవాలంటే మనం దీన్ని నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సలహాలు సూచనలతో వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ ని మనం చేస్తున్నాం కాబట్టి అందరు సహకరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఆదివారం రోజు బూత్ యాక్టివిటీ ఉంటుంది, అంటే పల్స్ పోలియో బూత్ కే వచ్చి మనమందరం టీకాలు వేయించాలి పిల్లలందరికి కూడా. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా 2 చుక్కలు నాలుక పైన వేయించాలి. అట్లాగే లెఫ్ట్ లిటిల్ ఫింగర్ అంటే ఎడమ చిటికెన వేలుకి మార్కింగ్ కూడా చేయించుకోవాలి, ఎందుకంటే వేసినట్టు ఏకైక ఆధారం మార్కింగ్ అనేది. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి మీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అట్లాగే సోమవారం మంగళవారం హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుంది, కానీ మనకు ఆదివారం రోజు వ్యాక్సిన్ ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆదివారం రోజే వచ్చి వాళ్ళ పనులని పక్కకు పెట్టి మార్నింగ్ టైంలో ఉదయం 7 గంటల నుంచి మొదలవుతుంది కార్యక్రమం, సాయంత్రం 6 వరకు ఇస్తాం కాబట్టి అందరు కూడా ఉదయాన్నే తీసుకొచ్చి తమ పిల్లలందరికీ కూడా ఈ 2 చుక్కలు వేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి. అట్లాగే సోమవారం మంగళవారం ఎక్కడైతే రాలేని వాళ్ళు ఉంటారో, ఎవరు ఇంటి నుంచి తీసుకొచ్చి పిల్లల్ని వేయించుకోరో, వేయించలేని వాళ్ళు ఉన్న ఇండ్లలోకి వెళ్ళి మా వైద్య సిబ్బంది వాళ్ళకు కూడా చుక్కలు వేసే కార్యక్రమాన్ని చేస్తారు. కాబట్టి అందరూ సహకరించాలి. ఆదివారం రోజే వచ్చి మాక్సిమం కూడా 99% వేయించుకునే ప్రయత్నం చేయాలండి. ఆ రోజు వ్యాక్సిన్ మనకు ఫ్రెష్ గా ఉంటుంది, అందరు ఇళ్లలో ఉంటారు ఆదివారం కాబట్టి ఎటు ప్రయాణాలు కూడా ఉండవు. కాబట్టి ఏ ప్రయాణాల్లో ఉన్నా కూడా మీరు వేయించుకోవచ్చు. బస్టాండ్లో, రైల్వే స్టేషన్లలో కూడా మా సిబ్బంది ఉంటారు. ఆ రోజు పల్స్ పోలియో బూత్ పెడతాం. అన్ని చోట్లలో కూడా మీరు ఎక్కడైనా కూడా ప్రయాణాల్లో ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు ఆగి దిగి బస్సులో ఉన్నా కూడా దిగి మీరు వేయించుకున్నా మీకు ఈ చుక్కల కార్యక్రమం అందుతుంది. కాబట్టి దీన్ని అందరూ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అట్లాగే మన దగ్గర మన జిల్లాలో దాదాపు 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, 7 వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు ఉన్నాయి, అట్లాగే జిల్లా ఆసుపత్రి కూడా జీజేసి ఉంది మనకు. వీటన్నిటిలో కూడా ఈ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. వీటన్ని చోట్ల కూడా మనకి పోలియో చుక్కలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను అందరూ ప్రజా ప్రతినిధులను, అట్లాగే అధికారులను, పాత్రికేయులను అందరినీ కూడా కోరుతా ఉన్నా. దీనిపైన అందరు కూడా ప్రచారం నిర్వహించాలి. మీ మీ గ్రామాల్లో, మీ మీ మున్సిపాలిటీలో మీరందరూ కూడా పిల్లలు ఉన్న వాళ్ళకి, అట్లాగే గ్రామాల్లో అన్ని చోట్ల మీటింగ్లలో కూడా మాట్లాడుతూ ఆదివారం రోజు పల్స్ పోలియో కార్యక్రమం ఉంది, అందరం మన పిల్లలకు వేయించాలి అని చెప్పేసి అందరూ ప్రచారం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా. అట్లాగే పాత్రికేయులకి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తెలిసేటట్టు వాళ్ళ ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, వేరే మాధ్యమాల్లో కూడా దీన్ని ప్రచారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అట్లాగే జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ, స్కూల్ టీచర్లకి, హెడ్ మాస్టర్లకి, లైన్ డిపార్ట్మెంట్స్ కి, అంగన్వాడీ డిపార్ట్మెంట్ కి, మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, మిగతా డిపార్ట్మెంట్లకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అందరు కోఆపరేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అంగన్వాడీ డిపార్ట్మెంట్ అందరు పాల్గొనాలి, అంగన్వాడీస్ అందరు పాల్గొని మీరు బూత్ యాక్టివిటీలో 4 కార్యకర్తలు ఉండాలి, వాలంటీర్స్ ఉండాలి అక్కడ. కాబట్టి ఆ బూత్ ని నిర్వహించడానికి మీరు కూడా సహకరించి అందరు పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ను కూడా కోరుతా ఉన్నా. మా పిహెచ్సిలలో ఈ వ్యాక్సిన్ ఉండాలి, దాని టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, అంటే మీరు కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై చేయాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులు మరియు మున్సిపల్లో మున్సిపల్ సిబ్బంది కూడా ఈ బూతులు పెట్టడానికి అన్ని చోట్ల కూడా సహకారం అందించాల్సిందిగా కోరుతా ఉన్నా. అవును, గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా హౌస్ టు హౌస్ యాక్టివిటీస్ లో పాల్గొని మా ఆశయాలకి, మా ఏఎన్ఎంలకు తోడుగా ఉండి ప్రతి ఇంటిని సందర్శించి వాళ్ళకి టీకాలు వేసి దాంట్లో తోడ్పాటు అందజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రజలందరికీ కూడా తెలిపేది ఏంటంటే, పిల్లలకి ఏమైనా దీర్ఘకాలిక జబ్బులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంటే అట్లాంటి పిల్లలకి ఈ టీకాలు వేయించుకోకండి. ఇవి సేఫ్ మందే, కానీ పొరపాటున అది ఏమైనా జరగకూడదు, జరిగితే ఈ చుక్కల వలన జరిగిందని చెప్పేసి మీరు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకున్న అనారోగ్యాన్ని తగ్గిన తర్వాత, పిల్లలకున్న అనారోగ్యాన్ని తగ్గిన తర్వాత

0: స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య చుక్కలు దొరుకుతాయి కాబట్టి మీరు తర్వాత కూడా వేయించుకోవచ్చు. కాబట్టి దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళు లేకుంటే ఈ ప్రస్తుతానికి వైద్యం తీసుకుంటున్న పిల్లలకి ఈ చుక్కల మందు వేయకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా మనం నాలుక పైన వేయచ్చు, గొంతు లోపల వేయకుండా. చల్లటి ద్రవం కాబట్టి అది గొంతులో వేస్తే గొంతు పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి నాలుక మీద రెండు చుక్కలు వేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలందరూ కూడా ఇది వేయవచ్చు, సేఫ్ మందు. గత 30 సంవత్సరాలుగా మనం ఇది వేస్తున్నాం కాబట్టి మనం పోలియో మహమ్మారిని మనం దేశం నుంచి తరిమి కొట్టినాం. మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పోలియో రహిత దేశంగా మనల్ని ప్రకటించింది. ఈ సర్టిఫికెట్ మనకు ఉండాలి. మన పిల్లలకి ఎటువైపు నుంచి కూడా వైరస్ ముప్పు రాకుండా మనం చేయాలంటే ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వీటిపైన ప్రజలందరికీ చేరేటట్టు వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. మిగతా డిపార్ట్మెంట్లకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అందరు కోఆపరేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.
1: మీరింతవరకు ఈ నెల 28వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పల్స్ పోలియో చుక్కల మందు అవగాహన. కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎస్ డి రాజ్ కుమార్ గారితో పరిచయం వింటారు.
4: ఇరవై ఒకటవ తేదీన అంటే ఆదాయం రోజున దేశమంతటా మల్లెపిటతగా పల్స్ పోలియో చుక్కలు చిన్నారులకు ఇవ్వడం జరుగుతోంది. మరైతే ఖమ్మం జిల్లా ఈ కొత్తగూడెం ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు అరేంజ్మెంట్ చేశారు, ఈ చిన్నపిల్లలకు ఈ ఇచ్చే కార్యక్రమం గురించి, పల్స్ పోలియో చుక్కలు, పల్స్ పోలియో ఆదివారం అనే పేరు మనం కూడా పెట్టుకేసుకున్నాం. మరి సందర్భంగా ఈ విషయాన్ని చర్చించడానికి కొత్తగూడెంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నారు డాక్టర్ ఎస్ డి రామ్ కుమార్ గారు. మరి వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
5: నమస్తే అండి.
4: మొట్టమొదటిగా చెప్పండి మా శ్రోతలకు ఈ పల్స్ పోలియో యొక్క పూర్వాపరాలు.
5: ఈ పల్స్ పోలియో అనే ఇది ప్రోగ్రామ్ నేషనల్ వైడ్ అండి, మన భారతదేశం మొత్తం మీద కలిపి చేస్తున్న ఒక ప్రోగ్రామ్. పోలియో నివారణ కోసం చేస్తున్న ఒక ప్రోగ్రామ్ని భారతదేశం అంతా కలిపి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కాయిన్ చేసిన వర్డ్ అండి ఇది. అంటే వాళ్ళు పెట్టిన పేరు ఇది పల్స్ పోలియో. పల్స్ పోలియో అంటే అర్థం ఏంటి అంటే ఒకేసారి మొత్తం పిల్లలందరికీ 5 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలందరికీ ఈ పోలియో రాకుండా ఉండడానికి, పోలియో నిర్మూలన కోసము చేస్తున్న ఒక యజ్ఞం లాంటిది ఇది, ఒక ప్రోగ్రామ్, ఒక యజ్ఞం లాంటిది. ఎందుకు అంటే ఈ పోలియో అనేది కానీ సోకింది అంటే ఆ పిల్లవాడికి జీవితాంతము 2 కాళ్ళు పడిపోతాయండి. ఇక మళ్ళీ అతను ఫిజికల్లీ డిజేబుల్డ్ అయిపోతాడు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటాము. సో అతనిక లైఫ్ టైంలో మళ్ళీ లెగసీ నుంచోవడం కానీ ఇలాంటివి జరగవు. ఆ పోలియో వైరస్ని నిర్మూలించడం కోసం చేస్తున్న ఒక ప్రోగ్రామ్ని పల్స్ పోలియో ప్రోగ్రామ్. ఈ పోలియో వ్యాక్సిన్ ఏదైతే మనం ఇస్తామో ఆ వ్యాక్సిన్కి ఆ సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ అనేది ఈ సీజన్లో ఉంటుంది మనకి.
4: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు బాగా అవగాహన పెరిగింది అనుకోండి, వేయిస్తారు అంటే రొటీన్గా వేయిస్తారు కదండి, దానికి దీనికి ఏమైనా తేడా ఉందంటారా? అంటే ఇంతగా ఎక్కువ చేయించాల్సిన అవసరం ఏమైనా ఎందుకు ఏర్పడింది అంటారు?
5: ఉందండి, దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఉంది డెఫినెట్గాను. ఇప్పుడు యాక్చువల్గా మనకి 1955 ముందు పోలియో బారిన పడిన పిల్లలు చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈ 1955లో సాల్క్ అనే ఒక శాస్త్రవేత్త ఈ పోలియో వ్యాక్సిన్ని కనుక్కుంటున్నారు. దాని తర్వాత అది ఒక 5 ఇయర్స్ తర్వాత దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల్లోకి, అంటే ఈ పిల్లలకి ఇవ్వడం కానీ ఇవన్నీ చేసింది సాబిన్ అనే ఇంకొక శాస్త్రవేత్త కలిసి 1961లో ఈ ఓరల్ పోలియో అంటే నోటి ద్వారా వేసే ఈ చుక్కల మందుని తయారు చేసి కనుక్కోవడం జరిగి తర్వాత అది బయటకు వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది ఏంటండి, అక్కడి నుంచి వేస్తూ వచ్చారు అందరికీ. ఈ 80 నుంచి 90 ఈ దశాబ్దం పీరియడ్లో చూసి

0: చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వెనకబడిన దేశాల్లో అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ప్లస్ అటు ఆఫ్రికన్ కంట్రీస్ ఇలాంటి దేశాల్లో మొత్తం మీద విపరీతంగా ఉంది. కొన్ని లక్షల సంఖ్యలో ఇందులో దీని బారిన పడి పిల్లలు మళ్ళీ అంగవైకల్యంతో బాధపడడం జరుగుతుందండి. సో రొటీన్ ఇమ్యునైజేషన్ ఏంటంటే బై బర్త్ పుట్టిన వెంటనే రెండు చుక్కలు ఇవ్వడము, బీసీజీతో పాటు ఓరల్ పోలియో ఇవ్వడము, అక్కడి నుంచి నెలన్నరకి, అక్కడి నుంచి నెలకి, అక్కడి నుంచి నెలకి మళ్ళీ, అంటే 45 డేస్ ప్లస్ 1 మంత్ ప్లస్ 1 మంత్ అలా 2.5 3 మంత్స్ 3.5 మంత్స్లో టోటల్గా 3 దశల్లో వీళ్ళకి పోలియో చుక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు, వేసిపించుకొని వస్తారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ట్రావెలింగ్లో ఉంటారు, అంటే ఏదో ప్రయాణంలో ఉంటారు, కొంతమంది ఏదైనా ఊరికి వెళ్తారు, ఆ ఊర్లో దొరకకపోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఏఎన్ఎంని కలవాలి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళదలుచుకుంటే అక్కడ పిల్లల డాక్టర్ దగ్గర ఉంటుంది. ఇవన్నీ అందుబాటులో లేని వ్యక్తులు ఉన్నారు, చాలామంది ఉంటారు, వాళ్ళకి మిస్ అయ్యే ఛాన్స్ ఉండి మళ్ళీ ఈ పోలియో బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే లాస్ట్ మన దగ్గర అయితే పోలియో ఇరాడికేట్ అయిపోయింది, పోలియో నిర్మూలన అయినా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆల్రెడీ 2014లో మనకు సర్టిఫికేట్ ఇచ్చేశారు. 2011లో లాస్ట్ కేసు వెస్ట్ బెంగాల్లో వచ్చింది. వచ్చిన తర్వాత నుంచి 3 ఇయర్స్ పీరియడ్ వెయిట్ చేసి 3 ఇయర్స్లో మళ్ళీ నో పోలియో అని అనిపించుకొని ఆ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేశారు. స్టిల్ మనం కంటిన్యూ ఏంటంటే ఇంకా ఎక్కడైనా వైల్డ్ వైరస్లు, రేర్ వైరస్లు ఏమైనా ఉన్నాయేమో మనం దాన్ని కూడా నిర్మూలిద్దాం. అంటే ఏంటంటే మన పక్కనున్న కంట్రీస్ ఏంటవి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, ఇండియా, ఈ 4 కంట్రీస్లో ఈ 4 ఏళ్ల నుంచి మిగిలిపోయిందండి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే మనది ఇప్పుడు ఈ ఉంది కాబట్టి అందరు కలిసి పల్స్ పోలియో ఈ అన్ని కంట్రీస్లో ఒకేసారి స్టార్ట్ అయిపోతుంది, ఆ డేట్స్ మారుతాయి అంతే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మనకి పోలియో ఫ్రీ ఇండియా అని చెప్పేసి వచ్చేసింది, సర్టిఫికేట్ వచ్చింది, ప్లస్ లేవు కేసులు కాబట్టి ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మన నైబరింగ్ కంట్రీలు అండి, మనకు పక్కనే ఉన్న కంట్రీస్. సో అక్కడి నుంచి మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉంటుందని మనం కంటిన్యూ చేస్తున్నాం, రీజన్ అది మనం కంటిన్యూ. అదే నైజీరియాలో ఉన్నట్టే మాత్రం ఈ 2 కొన్ని నిర్మూలన అయిపోయి ఉంటే మనం ఇంకా ఆపేయచ్చు కూడా. తతిమ వరల్డ్లో వేరే వేరే దేశాల్లో ఇది లేదు, ఇక ఆపేశారు. అందుకని ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఇదే కానీ చేస్తే దీన్ని ఒక సిస్టమేటిక్ ఒక సిస్టమ్ అరేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూరల్ హెల్త్ మిషన్ NRHM అని చెప్పారు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. ఈ మిషన్ ద్వారా ఒక పకడ్బందీగా ఒక ప్రోగ్రామ్ తయారు చేశారు. అంటే ఎన్నిళ్ళకి ఒక బూత్ పెట్టాలి, ఎంతమందిని స్టాఫ్ని తీసుకోవాలి, ఎంతమందిని మనము ఈ పర్సనల్స్ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, ఇవన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ అంతా చేసుకొని ఆ తర్వాత ఒకేసారి అంటే ఎక్కడ కూడాను ట్రావెలింగ్లో ఉన్న పిల్లడు కూడా ఇచ్చేస్తాం. ఇక్కడ మారుమూల తండాలు ఏమైనా ఉన్నా ఇచ్చేస్తాం, అడవుల్లో ఆదివాసీలు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇచ్చేస్తాం, ఎక్కడ ఏ పిల్లవాడిని కూడా వదలం. అందుకని ఇక్కడ మిస్ అయ్యే ఛాన్స్ అనేది 100% ఉండదు, అన్లెస్ అదర్వైజ్ మనం ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లము మన వాళ్ళు ఏమైనా ఇవ్వడం వల్ల ఎగ్గొట్టడము వెళ్ళకపోతే అప్పుడు ప్రాబ్లం అయితే తప్పితే అసలు ఈ ప్రోగ్రాంలో మాత్రం పకడ్బందీగా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఇది.
1: ఇక డాక్టర్ రామ్ కుమార్ గారు, మీరు కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పనిచేస్తున్నారు కదండి, అంటే మీ దృష్టికి ఏమైనా ఇలాంటి కేసులు ఇంతవరకు వచ్చాయంటారా?
0: పోలియో కేసెస్ అంటారా? లేదండి, ఇంతవరకు నెవర్. మనకు ఆల్రెడీ 2011లోనే వెస్ట్ బెంగాల్లో వచ్చింది, అది కూడా ఇక్కడ కాదు, వెస్ట్ బెంగాల్లో వచ్చింది అది. సో ఇక్కడ రావడం అనేది లేదు. కాకపోతే ఇలాంటి కేసులు అయి ఉండొచ్చు అని చెప్పేసి సేమ్ సిమ్టమ్స్ అంటే ఈ కాళ్ళు పడిపోవడము, జ్వరం రావడము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇది పోలియో అయ్యి ఉండొచ్చేమో అని చెప్పేసి మనము అనుమానపడి అక్కడ పిల్లల డాక్టర్ గారిని కలవడం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఆ కేసుని మనం DMHO గారికి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి శాంపుల్స్ తీస్తారు, వాళ్ళకి ఏంటి టెస్టులు చేయడానికి శాంపుల్స్ తీసుకొని వాళ్ళు మళ్ళీ ల్యాబ్కి పంపిస్తారు. ల్యాబ్కి పంపించిన తర్వాత వాళ్ళు అక్కడ ఇందులో పోలియో వైరస్ ఉందా లేదా అని చెప్పి నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇంతవరకు లాస్ట్ 2011 తర్వాత భారతదేశంలో అసలు ఎక్కడ పోలియో వైరస్ అనేది లేదు.
1: ఒక
0: ఈ వెస్ట్ బెంగాల్లో కూడా వచ్చిన కేసు అది, అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కేసు తప్పితే మన కేసు కాదు, అక్కడి నుంచి వచ్చిన పిల్లవాడికి అక్కడ ఉందని చెప్పేసి అది నిర్ధారణ జరిగింది. అది కూడా ఆ పిల్లవాడు మైగ్రేటెడ్, అంటే అక్కడి నుంచి వచ్చిన పిల్లవాడు, ఇది మన భారతదేశంలో లేదు.
1: ఒక సందేహం అండి, అంటే ఆ పిల్లవానికి అంగవైకల్యం కలిగిందని అనిపించినప్పుడు అంటే ఆ పలుసు పలు చుక్కలు వేయించలేదని అర్థమా?
0: అంతేనండి, వేయించలేదు అని. అంగవైకల్యం అనేది చాలా దాంతో వస్తుంది, నరాల
1: ప్రాబ్లమ్,
0: న్యూరాన్ డిజీజెస్, న్యూరలాజికల్ డిజార్డర్. న్యూరలాజికల్ డిజార్డర్స్ అనేది చాలా ఉన్నాయి, అందులో పోలియో ఒకటి. న్యూరలాజికల్ డిజార్డర్స్ ఇప్పుడు ఏమైనా వెన్నుపూసలో ప్రాబ్లం ఉండో, లేకపోతే బ్రెయిన్లో ప్రాబ్లం ఉండో, లేకపోతే లోకల్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉండో, ఇలాంటి అంటే లోకల్ అంటే బాడీలో, కాళ్ళకు కానీ లేకపోతే ఇటు సప్లై చేసే న్యూరాన్స్ వాటిలో ఎక్కడైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే మోటార్ న్యూరాన్ డిజీజెస్ అంటారు ఇవి. సో వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉండి ఆ డిజీజెస్ పోలియో లాగా మనకు కనబడచ్చు, బట్ అది పోలియో అయితే కాదు. అది
1: అయితే పెద్దవారు చూస్తుంటామండి చేతులు కాళ్ళు పడిపోతుంటాయి, అంటే టెన్షన్స్ ఎక్కువైతే అలా జరుగుతుంటారు కదండి,
0: అది వేరండి, అది వేరే.

0: ఏంటంటే సెరిబ్రల్ వాస్కులర్ డిజార్డర్ సార్, అది బీపీ వల్ల, ఓల్డ్ ఏజ్ వల్ల,
1: అలా వస్తుంది
0: అది కాలు చేతులు పడి కూడా పారాలిసిస్ కింద వస్తుంది.
1: పారాలసిస్.
0: అది కాదు.
1: మరికృష్ణ డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు వాళ్ళు ఎక్కడున్నా మేము వేయిస్తామని, ఆదివాసులు పనుల్లో ఉన్నా వేరే ఊరికి పోయినా అని. ఈ బృహత్తర కార్యక్రమంలో ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారండి?
0: ఓకే ఓకే. ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్, ప్రోగ్రామ్ ఎలా నడుస్తుందని చెప్తాను. చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది మరి మాట్లాడడానికి, వినడానికి కూడా. ఇది ఏం జరగట్లేదని ఏదో పెట్టారు ప్రోగ్రామ్ అని అనుకుంటాం, కానీ అది బృహత్తర కార్యక్రమం అనేది మీరు అన్నది దట్ ఈస్ రైట్. యజ్ఞం అని నేను స్టార్టింగ్లో అన్న దట్ ఈస్ రైట్. ఇది రైట్ ఫ్రమ్ న్యూఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఒక 5-6 నెలల ముందు మొదలవుతుంది ఇది. 5-6 నెలల ముందు నుంచి ఏంటంటే వాళ్ళు టాప్ బ్రాసెస్ ఏంటంటే స్టేట్ బాస్ అందరికి కూర్చోబెట్టి ట్రైనింగ్స్ ఇస్తారు, షెడ్యూల్స్ చెప్తారు. అసలు వ్యాక్సిన్ ఎట్నుంచి ఎట్టు తీసుకెళ్ళాలి, ఎంత తయారు చేసుకోవాలి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, సర్వేలు జరుగుతాయండి. హౌస్ టు హౌస్, హౌస్ హోల్డ్ సర్వే అని ఉంటుంది. హౌస్ హోల్డ్ సర్వేలో ఫీల్డ్ లెవెల్లో, ఇక్కడ మనం ఫీల్డ్ లెవెల్కి వద్దాం మళ్ళీ, ఫీల్డ్ లెవెల్లో ANMs ఉంటారు, సెకండ్ ANMs ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారు, హెల్త్. వీళ్ళందరూ సహాయం తీసుకొని హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పేసి మొత్తం సర్వే చేస్తారు. ఆ ఇంట్లో జనాభా ఎంతమంది ఉన్నారు, ఏజ్ ఎంత, 5 సంవత్సరాల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అనేది చూసుకొని ఈ పల్స్ పోలియో నాటికి 5 సంవత్సరాలు నిండే వయసున్న పిల్లలు ఎంతమంది అనేది సర్వే చేసుకొని వాళ్ళ ఇష్టం అంతా తీసి DMHO ఆఫీస్, నెక్స్ట్ అక్కడ ఉన్న PHC మెడికల్ ఆఫీసర్ పంపిస్తారు. అక్కడ నుంచి SPHO, SPHO, DMHO, DMHO నుంచి కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్, అక్కడ నుంచి నెడేట్, ఇవన్నిటితో ప్రిపేర్ చేసుకొని చార్ట్స్ తయారు చేసుకొని ఒక ప్రోగ్రామ్ని సార్ట్అవుట్ చేస్తారు. ప్రోగ్రామ్ ఎలా అవుతుందంటే ఇక్కడ ఏంటంటే వ్యాక్సిన్ ఎలా పంపించాలనేది ఒకటి, ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది రెండు. ఈ వ్యాక్సిన్ పంపించే ప్రోగ్రామ్ మనం మాట్లాడదామండి. ప్రోగ్రామ్ ఎలా నడుస్తుంది అని అంటే గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇందులో పలానా వాళ్ళు వేయాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, లేకపోతే వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి అనే అవసరం ఏమీ లేదండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నా యూజువల్గా టీచర్స్ని తీసుకుంటాం, ఎందుకంటే అందుబాటులో టీచర్స్ కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, చెప్పగలుగుతారని చెప్పి టీచర్స్ని, అంగన్వాడీ వర్కర్స్ని తీసుకుంటాం. ఇంకా అదర్ డిపార్ట్మెంట్ వర్కర్స్ ఎవరైనా వస్తే, అంటే ఎవరైనా కానివ్వండి, వాళ్ళ లెవెల్తో సంబంధం లేదు. ఇక్కడ ఈవెన్ అటెండర్ని తీసుకోవచ్చు, అక్కడ ఉన్న హైయర్ ఆఫీసర్ క్యాడర్ని కూడా తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళని తీసుకున్న తర్వాత ఆ క్యాడర్ వైజ్ని బట్టి దాంట్లో మళ్ళీ వీళ్ళందరినీ ఎక్కడ వేయాలనేది వాళ్ళ క్యాడర్ని బట్టి వేస్తారు అది ప్రోగ్రామ్లో. ఇక్కడ ఈ వీళ్ళందరినీ తీసుకెళ్ళి 1 మంత్ ముందు ట్రైనింగ్ షెడ్యూల్ ఉంటుందండి. 2 విడతలు ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళకి. అంటే అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి, వ్యాక్సిన్ ఎలా దాన్ని మనం ఇవ్వాలి అనేది ట్రైనింగ్ షెడ్యూల్ ఉంటుంది. ప్లస్ ఈ ఎలా టిక్ చేయాలి, మార్కింగ్ ఎలా చేయాలి, అంటే మనం చేసిన పని రాతపూర్వకంగా పెట్టుకోవాలి, ఆ రాతపూర్వకంగా అనేది ఎలా పెట్టాలి అంటే అనేది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అది డివిజనల్ లెవెల్లో. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు వచ్చేటప్పటికి ఖమ్మం 1, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, ఈ 4 డివిజన్స్, ఈ 4 డివిజన్స్లో మీటింగ్స్ జరుగుతాయి. వీళ్ళందరికీ వాళ్ళ పేర్లు మనం తీసుకొని ట్రైనింగ్స్ ఇచ్చేసి వాళ్ళతోటి మాక్ ట్రైనింగ్, అంటే మాక్ ఎక్సర్సైజెస్, అంటే ఏంటంటే ఇక్కడ ఒక 10 మంది 15 మంది పిల్లల్ని పెట్టినట్టుగా వాళ్ళు అదేదో మనం ఏంటది మన చుక్కలు వేసినట్టు వాళ్ళు అవన్నీను మనం నోట్ చేయడం, ఎలా నోట్ చేశారండి, అందులో తప్పులు ఏమైనా ఉంటే దిద్దువేతలు, అక్కడే ట్రైనింగ్లో అన్నీ వస్తాయి. ఇదంతా ట్రైనింగ్ షెడ్యూల్ అయిపోతుందండి. అయిపోయిన తర్వాత మన ANMO ఫస్ట్ ఫీల్డ్ స్టాఫ్, వీళ్ళు అందరూ కలిసి ఆశా కార్యకర్తలు అందరూ, ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్స్, ANMs, అంగన్వాడీ సెంటర్స్, ఈ సెకండ్ ANMs, వీళ్ళందరితోటి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. ఎంతమంది పిల్లలు ఉన్నారు, బిలో 5 ఇయర్స్ ఎంతమంది ఉన్నారు అండి, ఆ బిలో 5 ఇయర్స్ ఉన్న వాళ్ళందరిది హౌస్ హోల్డ్ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఏంటి, ఆ ANM కంట్రోల్లో ఎన్ని ఒక సబ్ సెంటర్ కంట్రోల్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఏంటి అని అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏంటంటే దీంట్లో ఒక లెక్క ఉంది మళ్ళీ. ఒక every 250 houses 250 ఇళ్లకి ఒక పల్స్ పోలియో బూత్ను ఏర్పాటు చేస్తాం. పల్స్ పోలియో బూత్ అని మన ఎలక్షన్ బూత్ లాగానే ఓటింగ్ అక్కడికి వెళ్ళి వేసినట్టుగానే ఇక్కడ కూడా పల్స్ పోలియో బూత్ ఒకటి ఉంటుంది. ఆ బూత్ దగ్గర ఒక 4 పర్సనల్స్ ఉంటారు, ట్రైన్డ్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళు ఆ బూత్లో కూర్చొని ఫస్ట్ డే చేయాల్సిన పని ఏంటంటే ఆ 250 ఇళ్లకు మాత్రమే వీళ్ళు రెస్పాన్సిబుల్. సో అలా నెంబర్ ఆఫ్ 250 ఇళ్లని మనం డివైడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ బూత్స్ ఎన్ని పెట్టాలనేది ముందే డిసైడ్ చేసుకుంటారు. DMHO ఆఫీస్లో డిసైడ్ చేసేసుకొని వాళ్ళకి ఈ వ్యాక్సిన్ పంపించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ప్రోగ్రామ్, ఇది 3 డేస్ ఒక్కరోజు ప్రోగ్రామ్ కాదు, 3 డేస్. ఇది ఫస్ట్ డే ఏంటంటే పిల్లలందరూ మన దగ్గరికి వస్తారు, తల్లులు వాళ్ళు తీసుకొస్తారు, పిల్లలని పేరెంట్స్ తీసుకొస్తారు. సెకండ్ డే ఏంటి అంటే మనం ఆ 250 ఇళ్ళు కేటాయించింది, ఈ 2 వర్గాల కింద, ఈ 4 కలిసి 2 గ్రూప్స్ కింద విడిపోయి ఒకళ్ళేమో బూత్లోనే ఉంటారు, తదితమ 3 ఏమో ఇళ్ళకి వెళ్తారండి. ఆ 250 ఇళ్ళు మొత్తం అంతా ఆ రోజు అయిపోవాల్సిందే. ఏమంటే నిన్న వచ్చారా లేదా, మీ ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు, వచ్చాడా లేదా, వచ్చారు తీసుకున్నారు, ఆ ఇంటి బయట P అని మార్క్ పెట్టి డేట్ వేసేస్తారండి. ఒకవేళ రాలేదు డోర్ లాక్డ్ ఉంది ఇంటూ మార్చేస్తారు. ఆ రోజున అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఆ రోజున మనకు లెక్క వచ్చేస్తుంది. ఈ 250 హౌజెస్లో టోటల్ పిల్లలు అది కవర్ అయ్యారా లేదా అనేది లిస్ట్ వచ్చేస్తుంది. ఆ లిస్ట్ వచ్చేసిన తర్వాత అందులో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సపోజ్ ఏ 10 మంది 5 అంతకన్నా ఎక్కువ ఉంటారు, అంటే ఊరు వెళ్ళారు డోర్ లాక్ ఉంది అన్నట్టు. మూడో రోజున ఆ ఇళ్లను మాత్రమే టచ్ చేస్తారు. టచ్ చేసుకుని

0: వాళ్ళు వేరే బోర్డు, అంటే వాళ్ళు పక్కింట్లో ఎవరైనా అడిగి చెప్తారు ఏమంటే పలానా ఊరికి వెళ్ళారు, ఏదైనా సమాచారం వాళ్ళకి ఏమైనా డైరెక్ట్ కాంటాక్ట్స్ ఏదైనా ఉంటే అడిగి తెలుసుకుంటారు. వాళ్ళు మళ్ళీ ఊరి నుంచి వచ్చినప్పుడు ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు వేరే ఊర్లో ఎక్కడ ఉంటే అక్కడ కూడా బూత్ ఉంటుంది. ఈ 250 ఇళ్ళకి మాత్రమే వీళ్ళు రెస్పాన్సిబుల్ అని ఇందాక అనుకున్నాము. అంటే ఏంటి, ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోవడము, ఇంటికి వెళ్ళి చూసుకోవడం రెస్పాన్సిబుల్. కానీ ఆ బూత్కి వేరే వైపు నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు కూడా వీళ్ళు ఇవ్వాల్సిందే వాళ్ళకి. వాళ్ళకి ఇది మా బూత్ కాదు, మా ఇల్లు ఇక్కడ కాదు అనడానికి వీల్లేదు. ఎవరు వచ్చినా సరే 5 ఏళ్ళ పిల్లడు కనబడితే ముందు ఇచ్చేయడమే. ఆ టిక్ చేసుకునేటప్పుడు మాత్రం వాళ్ళకి ఇది మన దగ్గర నుంచి కాదు అదర్స్ నుంచి వచ్చారని చెప్పి వాళ్ళు టిక్ చేసుకుంటారు. ఇది ప్రోగ్రామ్ ఇలా రన్ అవుతుంది.
1: ఇంకొక విషయం డాక్టర్ గారు, ఈ ఆదివారం చేస్తున్న ఈ కార్యక్రమానికి నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చేతిస్తున్నాయి కండి. అంటే వాళ్ళ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు, మరి అయితే ప్రజల బాధ్యత ఏంటి, పిల్లల కోసం భవిష్యత్ కోసం వాళ్ళు ఏం చేయాలంటారు?
0: ఏ ప్రోగ్రామ్ అయినా అండి, ఓన్లీ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, గవర్నమెంట్ సిస్టమ్స్ అన్నీ కానీ, ఇప్పుడు నేను చెప్పినాను నేను పకడ్బందీగా మేమంతా తయారు చేసాం, అంతా బాగానే ఉంది. ఇందులో ఇది ఫుల్గా మనకి సొసైటీలో ఉన్న ప్రతి ప్రజలు ప్రజానీకం వాళ్ళందరూ కలిసి ఇన్వాల్వ్ అయితేనే ప్రోగ్రామ్ ఏదైనా సక్సెస్ అవుతుంది. వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదంటే మాత్రం 100% కాదు. దీనికి వారం రోజులు 3 రోజులు ముందు నుంచే మైకులతోటి, పోస్టర్లతోటి, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, ఏదైతే ప్రచార సాధనాలున్నాయో వాటన్నిటి ద్వారా ఇంటింటికి వీధి వీధికి వెళ్ళి చెప్పడం చేస్తున్నారు. అది కూడా ఫండ్స్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, డేమెంట్స్ కంట్రోల్లో
1: ప్రచారం,
0: అవి కూడా ప్రచారం చేస్తారు. ప్రచారం చేసినప్పుడు ఇవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏ భయం లేకుండాను, ఎవరైనా 5 ఇయర్స్లో పిల్లడు ఉంటే బెస్ట్ ఏంటంటే ఏమండి మీ ఈ అబ్బాయి 5 ఏళ్ళలోపు కదా, ఇవాళ పల్స్ పోలియో నడుస్తుంది చుక్కలేపించామని అడగాలి. ఆ దగ్గరలో ఉన్న ఆ పల్స్ పోలియో బూత్ దగ్గరికి వెళ్ళి ఆ పల్స్ పోలియో బూత్ దగ్గర వెళ్ళి ఇప్పుడు ఏపించండి అని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ వెంటనే ఏపించలేదు అన్నారు. ఇప్పుడు సపోజ్ బెగ్గర్స్ ఉన్నారు, మీరు ఇందాక ఆదివాసీలు అన్నారు, సపోజ్ వాళ్ళు ఇక్కడ ఏదైనా కూలి పనికి వచ్చారు లేకపోతే అదే రోజు డెలివరీ అయ్యారు, ఏమంటే ఈ రోజు డెలివరీ అయ్యారు మాకేమైనా ప్రాబ్లం అవుతుందా అంటారు, ఏం అవ్వదండి ప్రాబ్లం. శుభ్రంగా వెంటనే రెస్పాన్సిబుల్ పర్సన్ ఏంటంటే ఎవరైనా ఎడ్యుకేటెడ్ కానీ వీళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పింది కానీ ఫాలో అవుతే 100కి 100% పిల్లలందరూ కవర్ అవుతారండి.
1: డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు ఈ వ్యాక్సిన్ ఎక్కడో తయారు చేస్తారు, ఎక్కడో వస్తుందని, అంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్లో ఈ ఉష్ణోగ్రత ఎలా మెయింటైన్ చేస్తారండి?
0: అయితే ఇక్కడ భారతదేశం మొత్తం మీద ఒక 2 ప్లేసెస్లో ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరుగుతుందండి. అయితే ఈ వ్యాక్సిన్ అనేది -14 నుంచి -20 డిగ్రీస్ వరకు మాత్రమే మెయింటైన్ చేయాలి. సో ఇదేంటంటే చిన్న చిన్న బాటిల్స్లో, అంటే ఇప్పుడు మనం పోలియో చుక్కలు వేసే బాటిల్స్ ఏదైతే మనం చూస్తామో రేపొద్దున, ఆ బాటిల్స్లో ఒక వైల్లో 20 పిల్లలకి వచ్చేలాగా దాంట్లో నింపబడుతుందండి. సో 40 చుక్కలు పైన వస్తాయి దాంట్లో, 40 చుక్కలు వస్తాయి, వేస్టేజ్ చుక్కలు 50 చుక్కల దగ్గర రావచ్చు మోస్ట్లీ. అయితే ఈ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అంటారండి దీన్ని, మీరు అడిగిన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడం కోల్డ్ చైన్ మెయింటెనెన్స్. ఇది ఎలా ఉంటుందంటే కంపెనీ నుంచి, అంటే ఏ రాష్ట్రాల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి ఇన్సులేటెడ్ వెహికల్స్ ఉంటాయండి, ఇన్సులేటెడ్ లారీస్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి అండి. అంటే దాంట్లో ఏంటంటే లోపల ఈ ఉష్ణోగ్రత మెయింటైన్ చేయగలిగే సదుపాయం ఉన్న ఒక ట్రాన్స్పోర్ట్ సాధనం, అదొక వెహికల్, అదొక లారీ లాంటిది, బస్సు లాంటిది. సో అందులో ఇవన్నీ పెట్టుకొని ఇక్కడికి తీసుకొస్తారు స్టేట్ హెడ్ క్వార్టర్స్కి. స్టేట్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కూడాను సేమ్ ఇది మెయింటైన్ చేయడానికంటూ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, అవి ఇన్సులేటెడ్ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ టైంలో కూడాను ఎటువంటి ఛాన్స్ తీసుకోరు, నార్మల్ టెంపరేచర్ ఎట్టి పరిస్థితులు రారు. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వస్తుంది, అక్కడ కూడాను మళ్ళీ ఇన్సులేటెడ్ వెహికల్స్లోనే వచ్చేస్తాయి. బట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ లోకల్లో డిఎంఎన్హెచ్ఓ గారి కంట్రోల్లో ఉంటాయండి వెహికల్స్, ఇవి ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్పెషల్గా మళ్ళీ సేమ్ ఇన్సులేటెడ్ వెహికల్స్. ఈ వెహికల్స్ నుంచి పిహెచ్సికి వస్తాయి, పిహెచ్సి దగ్గరికి వచ్చేటప్పటికి మారుతుందండి. ఇక్కడ దాకా అన్ని ఇన్సులేటెడ్ వెహికల్స్లో వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఎల్ఆర్స్ అని ఉంటుంది, ఈ మన షాప్స్లలో ఐస్ క్రీమ్ పార్లర్లలో లేకపోతే ఐస్ క్రీమ్స్ పెట్టే ఫ్రిజ్లు లాంటివి ఉంటాయి, అలాంటిది పొడుగు బాక్స్, అది విత్ కనెక్టెడ్ విత్ మన ఇన్వర్టర్స్, కనెక్టెడ్ విత్ ఇన్వర్టర్స్ బ్యాకప్ ఏమో జనరేటర్స్ కానీ ఇన్వర్టర్స్ కానీ ఉన్న వాటితోటి. అంటే ఏంటో పవర్ పోగానే అది ఇమీడియట్గా అందుకుంటుంది, అది ఇమీడియట్గా అందుకొని ఇందులో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసేది ఉంటుంది. సో ఐఎల్ఆర్స్లో అక్కడ పెడతాను. ఐఎల్ఆర్ తర్వాత అది పిహెచ్సిలో హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. అక్కడి నుంచి ఏఎన్ఎం తీసుకెళ్ళడానికి వ్యాక్సిన్ క్యారియర్స్ అని ఉంటుంది, ఈ వ్యాక్సిన్ క్యారియర్లో అమ్మాయి అందులో ఐస్ ప్యాక్స్ ద్వారా తీసుకుని వెళ్తుంది. అక్కడి నుంచి ఐఎల్ఆర్ వరకు మాత్రం ఈ టెంపరేచర్ 100% మెయింటైన్ అవుతుందండి. ఐఎల్ఆర్ దగ్గరికి వచ్చేటప్పటికి టెంపరేచర్ తగ్గిద్ది లైట్గా, ఒక 2 to 3 degrees తగ్గిద్ది. అందుకనే మార్నింగ్ 7-8 అంటే ఎండ ఎక్కక ముందే, ఎండ రాకముందే 7-8 గంటల కల్లా ఐస్ ప్యాక్స్ తోటి అయ్యే మన వ్యాక్సిన్ క్యారియర్లో ఈ ఏఎన్ఎం తీసుకొని ఫీల్డ్కి వెళ్ళిపోయి ఎక్కడైతే ఇమ్యునేషన్ చేస్తానో ముందు రోజు వాళ్ళకి చెప్పు ఉంటారు, వాళ్ళు పల్లె దగ్గర చేస్తాను, అందులోకి అక్కడ తీసుకెళ్ళి అప్పుడు ఆ ఒక్కటి మాత్రమే ఓపెన్ చేస్తారు, తత్తిమే అన్ని క్లోజ్డ్ దాంట్లో పెడతారు.

0: ఒక గ్లాస్ కానీ ఒక కంటైనర్లో కానీ ఒక ఐస్ క్యూబ్ అందులో వేసుకొని, లేకపోతే ఐస్ ప్యాక్ అందులో వేసుకొని దాని మీదే పెడుతుంది. సో అది ఒక 1-2 అవర్స్ వరకు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కూడా మన ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉంటుందండి. పోలియో వయల్స్ మీద ఒక స్క్వేర్ ఉంటుంది, సమాంతర పలకలాగా ఓ స్క్వేర్. ఆ స్క్వేర్ ఏమో వైట్ కలర్లో ఉంటుందండి ఇది. ఈ వైట్ కలర్ కాస్త 4 గ్రేడ్స్ ఉంటాయి, 1st, 2nd, 3rd, 4th. ఫస్ట్ది ఏమో వైట్ అంటే వాడచ్చు, వ్యాక్సిన్ టెంపరేచర్ మెయింటైన్ అయింది. సెకండ్ది కొంచెం టెంపరేచర్ తగ్గింది అయినా వాడచ్చు. థర్డ్ది చూసి వాడండి. ఫోర్త్ కలర్ టోటల్గా అది ఆ వైట్ అంతా మాయమైపోయి బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్ కలర్ అది పూర్తిగా పాడైపోయింది, ఇది వ్యాక్సిన్ వాడాల్సిన అవసరం లేదని. ఈ పోయిన అయిపోయిన వ్యాక్సిన్ కూడా ఒకవేళ వేస్తే మాత్రం నష్టమైతే ఏం లేదండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మాట చెప్పినందుకు ఎవరైనా ఏదైనా వైల్లో అది బ్లూ కలరో లేకపోతే బ్లాక్ కలరో చూసిన తర్వాత ఇందులో నుంచి మా పిల్లవాడికి వచ్చారు ప్రాబ్లం అయిందండి, ఏం ప్రాబ్లం అవుదండి, అయిపోయిన తర్వాత పనిచేయదు అంతే, వ్యాక్సిన్ పనిచేయదు అంతే తప్పితే దానివల్ల వచ్చే నష్టాలు అయితే ఏం లేవు.
1: మరొక విషయం అండి, చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటారండి, ఇలా వెళ్తే మంచిదంటారా లేదా ఇలా ప్రభుత్వం తరపున వేస్తే మంచిదంటారా?
0: 100% ప్రభుత్వం తరపు ఇచ్చేదే ఈ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది కాబట్టి ఈ వ్యాక్సినేషన్స్ మాత్రం 100% గవర్నమెంట్ సిస్టంలోనే
1: వేస్తే
0: కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇటు తీసుకోవడమే మంచిదండి. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చేటప్పటికి మామూలు మన ఇంట్లో వాడే డొమెస్టిక్ ఫ్రిడ్జ్లో పెడతారు, డొమెస్టిక్ ఫ్రిడ్జ్లో ఈ టెంపరేచర్ మెయింటైన్ కాదు. అక్కడ మాత్రమే తీసుకోవడం అనేది బెస్ట్. అది ఎక్కడ కానిపోయినా ఏమైనా వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ లేకపోతే ఏఎన్ఎంను లేకపోతే ఆ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఈ బుధవారం రెగ్యులర్ ఇచ్చే ఇమ్యునైజేషన్ ఏంటంటే బుధవారం రోజున, బుధవారం ప్రతి బుధవారం అక్కడికి వెళ్ళి ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 100% బెనిఫిట్ అనేది బేబీకి ఉంటుందండి.
1: బాగుంది డాక్టర్ గారు. మరి ముఖ్యంగా ప్రజల చేతుల్లో ఉంది, ప్రజలు ఎక్కడున్నా రైల్వే స్టేషన్లో ఉన్నా, బస్ స్టాండ్లో ఉన్నా, లేదంటే కూలీ పనికి పోయినా, ముఖ్యంగా మన ప్రాంతంలో ఆదివాసులు, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ తెగలు ఉన్నారు కాబట్టి, సంజా జాతులు ఉన్నారు కాబట్టి, ఈ ఆదివారం రోజున 2 చుక్కలు పలుసు పలుసు చుక్కలు ఇప్పిస్తాను ఆశిస్తామండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు పల్స్ పోలియో చుక్కల మందు అవగాహన కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎస్డి రాజ్కుమార్ గారితో పరిచయం విన్నారు.
3: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు.
4: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇల్లెందు సిఐ టి సురేష్ గారు తెలిపారు. ఇల్లెందు పట్టణంలోని పలు ఎరువులు, విత్తనాల షాపులను ఆయన తనిఖీ చేశారు. విత్తన ప్యాకెట్లపై ఉన్న ముద్రలు పరిశీలించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని, ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రికార్డులు సక్రమంగా మెయింటైన్ చేయాలని, కొనుగోలు చేసిన రైతులందరికీ రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. యువత దేశానికి వెన్నుముక అని, క్షణికావేశంలో మత్తు పదార్థాల వైపు ఆకర్షితులు కావద్దని జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారు తెలిపారు. పాల్వంచలోని గురుకుల బాలుర కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ మత్తుకు బానిసలైతే శారీరకంగా, ఆరోగ్యంగా దెబ్బతింటారని తెలిపారు. కారణంగా వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఒలింపిక్ డే ఘనంగా నిర్వహించారు. పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నుండి అల్లూరు సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సింగరేణి ఉద్యోగులకు 50 లక్షల ప్రమాద బీమా పరిహారం చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఒప్పంద పత్రాలపై జీఎం పర్సనల్ శ్రీ కిరణ్ కుమార్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ శ్రీ ఏవి రమణమూర్తుల మధ్య ఒప్పంద సంతకాలు జరిగాయి. కార్మికుల సహజ మరణానికి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు బీమా చెల్లించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 43 రైతు వేదికల వద్ద ఈ నెల 23 నుండి 29వ తేదీ

వరకు విత్తన మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ బాబురావు గారు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యమని అన్నారు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. భద్రాచలం మన్యంలో సత్వరం నాణ్యమైన వైద్యం అందించేందుకు 20 కోట్లకు పైగా నిధులను కేటాయించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ బి రాహుల్ గారు అధికారులను ఆదేశించారు. ఏరియా ఆసుపత్రుల దగ్గర నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ఖాళీగా ఉన్న వైద్యులు సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మరింత నాణ్యతగా అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆరోగ్య విషయాల్లో గ్రామాల్లో గూడెల్లో ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సర్ ఎస్ఐఆర్ మొదలైంది. ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఇంటింటి సర్వేలో నెల రోజుల పాటు సంబంధిత అధికారులు ఇంటింటికి వచ్చి సర్వే చేయనున్నారు. జిల్లాలో 1104 పోలింగ్ కేంద్రాలలో 123 మంది సూపర్వైజర్లు పాల్గొంటున్నారు. జిల్లాలోని 5 నియోజకవర్గాలలో 9,96,198 మంది ఓటర్లు ఉన్నారు. 2002 ఓటర్ల జాబితా ప్రకారం ఉన్న ఓటర్ల సర్వే జరుగుతుంది. 2002 ఓటర్ల లెక్కల ప్రకారం ఇల్లందులో 228,211 మంది ఓటర్లు, కొత్తగూడెం నియోజకవర్గంలో 250,085 మంది, భద్రాచలంలో 153,163 మంది, పినపాక నియోజకవర్గంలో 204,514 మంది, అశ్వరాపేట నియోజకవర్గంలో 160,221 మంది ఓటర్లు ఉన్నట్టుగా గుర్తించారు. ఇందులో కొత్తవి చేర్చడం, చనిపోయినవి, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు సేకరించి చేర్పులు తొలగింపులు జరగనున్నాయి. 2025-26లో రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్నరకం వడ్లు బహిరంగ వేలంలో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 1065 మిల్లుల్లో నిల్వ ఉన్న 500,000 మెట్రిక్ టన్నులు విక్రయించేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇందులో ఖమ్మంలో 75,000 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఈ నెల 30లోగా బిడ్లు దాఖలు చేయాలని, అదే రోజు వేలం నిర్వహించడం జరుగుతుందని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి బీటీపీఎస్ ముందుకొచ్చింది. సిఎస్ఆర్ నిధుల కింద 1,45,00,000 రూపాయలు కేటాయించింది. దీనికి సంబంధించిన చెక్కును బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్కు బీటీపీఎస్ సిఈ శ్రీ బిచ్చన్న చేతుల మీదుగా అందజేశారు. ఈ నిధులతో తరగతి గదులు, మౌలిక సదుపాయాలు, మెరుగైన విద్యాబోధన కల్పించేందుకు ఖర్చు చేయనున్నారు. విపత్కర పరిస్థితుల్లో డీడీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారు తెలిపారు. అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద జరుగుతున్న డీడీఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ సందర్శించారు. సిబ్బందికి అందుతున్న శిక్షణను అడిగి తెలుసుకున్నారు. రాబోయే వర్షాకాలంలో వరదల్లో ప్రమాదవశాత్తు చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఈ శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలు తోడ్పడతాయని ఆకాంక్షించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారు అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల వయసున్న పిల్లల వరకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. దీంతో పాటు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి జన్యుపరమైన లోపాలు, పోషకాహార లోపాలు, ఎదుగుదల, అభివృద్ధి సమస్యలను తొలిదశలోనే గుర్తించే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. డ్రగ్స్ వాడకం అనేది వ్యక్తిగత సమస్య కాదని, ఇది సామాజిక సమస్య అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ రోహిత్ రాజు గారు తెలిపారు. గురువారం మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమాన్ని కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శన కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి ప్రకాశం స్టేడియం వరకు సాగింది. అనంతరం ప్రకాశం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, యువత వాటి బారిన పడకుండా చూడాలని అన్నారు. డ్రగ్స్ వాడకం వ్యక్తిగతం కాదని, సామాజిక రుగ్మత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య

0: అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ఉండాలని, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
1: జిల్లాలో గత వారం సమీక్ష మీరు ఇంతవరకు విన్నారు. సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. దేవుడమ్మ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట వింటారు. సాహిత్యం రాజశ్రీ, సంగీతం సమకూర్చారు సత్యం.

29వ తేదీ సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా భూమి పులకరించింది ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలకు అవుతుంది. ముందుగా సమాచార ప్రభాత్ హిందీలోను 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మధురి ఎంపీఎన్ సేతురామన్ మరియు
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇండియన్ నేవీ అగ్నివీర్ అప్రెంటిస్ 2027 మొదటి రెండవ విడత బ్యాచ్ల కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్, వెల్డర్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్ తదితర ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఎన్సీఈటీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్లో ఐటీఎస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు మొదటి విడత 2027 బ్యాచ్కి డిసెంబర్ 1, 2004 నుంచి మే 31, 2008 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఇక రెండవ విడత 2027 బ్యాచ్కు మే 1, 2005 నుంచి అక్టోబర్ 31, 2008 మధ్య జన్మించిన వారై ఉండాలి. స్టైఫండ్గా మొదటి ఏడాది నెలకు 30,000, రెండవ ఏడాది నెలకు 33,000, మూడవ ఏడాది నెలకు 36,500, నాలుగవ ఏడాది 40,000 అందుకుంటారు. స్టేజ్ 1 ఐఎన్ సెట్, స్టేజ్ 2 పిఎఫ్టి రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, తుది మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా joinindiannavy.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తు నమూనా, ఇతర సమాచారాన్ని మీరు పొందవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 29, 2026. స్టేజ్ 1 ఐఎన్ సెట్ 2026 ఆగస్టు 2026 నిర్వహించబడుతుంది. ఫలితాలు సెప్టెంబర్ 2026 వెలువడతాయి. మీ దరఖాస్తులు ఆన్లైన్లో చేరడానికి ఆఖరు తేదీ జూన్ 29, 2026. మరొక ప్రకటన. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 222 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలి, లేదా ఏఎంఈఐ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అర్హత కలిగి ఉండాలి. వయస్సు 1 జూలై 2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరికి నెలకు 54,220 రూపాయల నుంచి 133,630 రూపాయల వేతన శ్రేణి ఇవ్వబడుతుంది. రాత పరీక్ష, మెరిట్ సర్టిఫికెట్ల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా www.tgpsc.gov.in. ఈ వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరి తేదీ జూలై 13, 2026. పరీక్షను అక్టోబర్ 2026 నిర్వహిస్తారు.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్! చిక్కుకున్నాడు.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో మొదటి పాట శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన ఈ పాటకు సాహిత్యం అందించారు వేటూరి, సంగీతం పెండ్యాల. ఈ పాట వినిపించమంటూ కోరిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చెనిగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, లక్ష్మి, సంపత్ కుమార్, రామచందర్, సనా, హజీరా, రాజ్ కుమార్, సంధ్యారాణి, ధన్యశ్రీ, హృత్విక్ రాజ్, ఇంకా ఐశ్వర్య, చిన్ని. మరి విందాం శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం నుండి ఈ పాటను.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన

0: ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాత రామవరం పంజంగడ్డ 18 వార్డు సుద్దాల బస్తీ నుండి నతారి మల్లేష్, కుమారి రాజ్ కుమార్, సాగర్, రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, ఇంకా టూంక్లేని ఏరియా నుండి మహేశ్వరి, దేవరశెట్టి పద్మ, ఆడిపు పద్మ, మద్దికుంట మల్లేశ్వరి, నవీన్, కే కృష్ణ, సుమలత, సత్యం, జగన్, వీరంతా కోరుతున్న పాట. శ్రీరామదాసు చిత్రం నుండి ఎంఎం కీరవాణి, దేవిశ్రీప్రసాద్, మాలవిక ఆలపించిన ఈ పాటను కోరుతున్నారు.

అనుమానాస్పదం ఈ చిత్రం నుండి శ్రేయ ఘోషాల్ ఉన్ని కృష్ణ నలిపించిన పాటను వినిపించమంటూ కోరుతున్న వారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేశ్, అక్షయ్.

0: பிரபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: శ్రోతలు 100.1 MHz పై కిన్నెర లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాత కొత్తగూడెం గాజులరాజం బస్తీ నుండి కర్నాటి హరిచందర్ రెడ్డి, వెంకటలక్ష్మి, సతీష్ కుమార్, సాయి, డేవిడ్, పూర్ణచంద్రరావు, నగేష్, ఆది, భారతి, వర్ధిని, సరళ, శంకర్రావు, సిరీస్, సర్పరాజ్, వీరంతా అదుర్స్ చిత్రం నుండి హరిహరన్ రీటా ఆలపించిన పాటను కోరుతున్నారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు రామజోగేశ్వరి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమం తర్వాత పాట భక్త ప్రహ్లాద. ఈ చిత్రం నుండి పి సుశీల ఆలపించిన ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో సముద్రాల సాహిత్యం ఇది. ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న వారు గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ పెద్ద నాగచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకట్రెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి. మరి విందాం భక్త ప్రహ్లాద చిత్రం నుండి పి సుశీల ఆలపించిన ఈ పాటను.

0: अनुभोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एंड ऑटोनॉमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिल्ला लोने एकैक महिला इंजीनियरिंग कलाशाल डिप्लोमा बीटेक कोर्सुलतो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्य 100% प्लेसमेंट मी अम्मायल उज्ज्वल भविष्यत्तु की सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडी 9246907407
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కార్యక్రమం తర్వాత రఘునాథపాల మండలం ఏర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, కాపర్తి బ్రహ్మచారి, సత్యావతి, అమృతమ్మ వీరంతా కోరుతున్న పాట భాగ్యచక్రం. ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాటను

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంటింటి రామాయణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్రాల్ పరిదేశి భారతిబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, లక్ష్మీ ప్రహ్లాద్, రమేష్ లోత్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, వికృత్ ఈ చిత్రానికి సాహిత్యం అందించారు. వీటూరి సంగీతం రాజన్ నాగేంద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: శ్రోతలు కిన్నెరల హరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, శశిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, ఇంకా హనుమంతరావు వీరు కోరుతున్న పాట ఇంద్ర. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున బృందం పాడిన పాట. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం మణిశర్మ.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.
1: సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, రాజేశ్వర్, ఇంకా లక్ష్మీ దుర్గమ్మ వీరంతా కోరుతున్న మాట సాహస వీరుడు సాగర్ కన్యా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ ఆలపించిన ఈ పాటను. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు MM Keeravani.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతి నగర లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారబోయిన శ్రీనివాస్, పద్మ, హరిణి, రాజేష్, రమేష్ ఇంకా కుసుమ వీరంతా కోరుతున్నారు కావ్యస్ డైరీ చిత్రం నుండి హేమచంద్ర ఆలపించిన ఈ పాటను.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: మీరింతవరకు కిన్నెర లైర్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఏకచిత్రగానం వింటారు. ఈనాటి ఏకచిత్రగాన శీర్షికన హర్ష క్రియేషన్స్ వారి 16 చిత్రం నుండి పాటలు వింటారు. గానం రఘుకుంచే, షాన్, కుమారస్వాను, ఉన్నికృష్ణన్, మనో, సుధా, ఉదిత్ నారాయణ. ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం సమకూర్చారు గంటాడి కృష్ణ.

0: ప్లీజ్ అండి.
1: సారీ.
0: ప్లీజ్ అండి.
1: సారీ యార్.
2: పెద్ద ఫోర్ రండ్రా.
1: అరే బెట్ చేసావండి.
2: వెళ్ళండి.
1: అయ్యయ్యో.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన హర్ష క్రియేషన్స్ వారి 16 చిత్రం నుంచి పాటలు విన్నారు. గానం కుమారస్వామి, రఘుకుంచి, ఉన్నికృష్ణన్, సుధా, మను, ఉదిత్ నారాయణ. ఈ చిత్రానికి సాహిత్యం సంగీతం అందించారు గంటడి కృష్ణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. గులాబీ చిత్రం నుండి హరిహరన్ బృందం పాడిన పాట.

0: ప్రేమసాగరం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
1: నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి, చిన్నదాని చెయ్యి పట్టు మ్యారేజ్కి. నామం పెట్టు నామం పెట్టు.

అల్లరి కళ్ళ పడుతు పిల్ల చిందయ్యని చిందయ్యని నీ అంద అయ్య ఊరేగని ఊరేగని యౌవన అయ్యో చిందయ్యని చిందయ్యని నీ అంద అమ్మ ఊరేగని ఊరేగని యౌవనవా నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజ్కి నామం పెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు.

జీన కమనులాగా చీర సగము కట్టి జయమాలినిలాగా బలే పోజు పెట్టి జీన తమనులాగా చీర సగము కట్టి జయమాలినిలాగా బలే పోజు పెట్టి ఆదివారం నలుపు సోమవారం ఎరుపు ఆదివారం నలుపు సోమవారం ఎరుపు మంగళవారం పసుపు బుధవారం తెలుపు నువ్వు వేసుకొచ్చే బోని.

మంబెట్టు నా మంబెట్టు గాలేజీకి, చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజ్కి. నా మంబెట్టు కాలేజీకి, చిన్నదాన్ని

0: అమ్మవా చెదేళ్ళ ఆకతాయి పిల్ల ఎవరికో సైగ చేస్తే తనకనే తలచి ఒకడు. అమావాస్య వేళ ఆకతాయి పిల్ల ఎవరికో సైగ చేస్తే తనకనే తలచి ఒకడు. పౌడర్ ఎక్కువ పూసి చింపిరి జుట్టు దువ్వి, పౌడర్ ఎక్కువ పూసి చింపిరి జుట్టు దువ్వి శోకులెన్నో చేసి వచ్చాడట పాపం. మీరు కాటుక మాత్రం రాయరమ్మా కళ్ళకు, పచ్చికారం కూడా కొడతారమ్మా కళ్ళలు. నామం పెట్టు కాలేజీకి, చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజీకి. నామం పెట్టు కాలేజీకి, చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజీకి. అల్లరి కళ్ళ పడుచు పిల్ల, అల్లరి కళ్ళ పడుచు పిల్ల, చిందయ్యని చిందయ్యని నీ అందరూ. అరే ఊరేగని ఊరేగని యవ్వన, అరే చిందయ్యని చిందయ్యని నీ అంద, అయ్య ఊరేగని ఊరేగని యవ్వన.
1: మ్యాట్ చిత్రం నుండి ఈ పాట.

0: నేను నా ఫ్రెండ్స్ చిత్రం నుండి రేవంత్ మౌనిక పాడిన పాట.
1: మిషన్ నడుస్తుంది అక్కడ.
2: అందులో కొంత నా గర్ల్ ఫ్రెండ్స్.

0: శంకర్ దాదా MBBS ఈ చిత్రం నుండి కేకే పాడిన పాట.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: తేవింది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన

ఆకాశవాణి మీది మాది మనందరిది. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్ పై నాకు నచ్చిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఇదే ప్రసారంలో మరికొన్ని చిత్రగీతాలు 12:40 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:00 కావస్తోంది. ముందుగా హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: பொபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
4: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వినండి నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం.

0: అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వినండి నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి మరొక క్షణాల్లో.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామ్యని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ నుంచి ఆ దేశంలో ప్రధానమంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్ బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సీషెల్స్ లో 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరవుతారు. ప్రయాణం కావడానికి ముందు ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ ఒక ముఖ్యమైన సముద్ర తీర పొరుగు దేశమని, అలాగే భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల ఉన్న నిబద్దతలో కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాల ఆధారంగా ఏర్పడిన దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలోని ప్రజల ప్రగతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందించుకోవడానికి సీషెల్స్ అధ్యకుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపేందుకు తాను ఉత్సుకతతో ఉన్నట్లు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా తనకు గౌరవం దక్కనుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ చారిత్రాత్మక అవకాశం ఇరు దేశాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026 గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు హాజరవుతారు. సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారతదేశ భవిష్య కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ తరహా మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సుది. గ్రామాల అభివృద్ది కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సు

లో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వస్తాయి. ప్రధానంగా విబిజె రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపై సదస్సులో దృష్టి సారిస్తారు. కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా మన దేశంలోనే మొట్టమొదటి సహకార ఆధారిత టాక్సీ సేవ భారత్ టాక్సీని ఈరోజు గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రారంభిస్తారు. 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈవేళ పలు కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీకా సమాపేశాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీల్తో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నాబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఈ భారత్ టాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాలో పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీన్ని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లో 1.5 లక్షల మందికి పైగా డ్రైవర్లను, 7 లక్షల మంది వినియోగదారులను పేర్లు నమోదు చేసుకుంది. అలాగే ప్రతిరోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. భారత్ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, అలాగే అంతర్జాతీయ వేదికపై మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారతదేశాన్ని అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా భావిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయంగా రోజు రోజుకు ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతున్న దేశానికి నాయకత్వం వేస్తున్నారని రూబియో అన్నారు. ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు సన్నిహితంగా ఉన్నాయని, ఇది దౌత్యపరంగా ఎంతో ముఖ్యమైందని ఆయన అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉమ్మడి విలువలను, ప్రయోజనాలను పంచుకుంటున్నాయని, ఇది మరింత సన్నిహిత సహకారానికి బలమైన పునాదిని అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత్ అమెరికాల మధ్య సహకారం విస్తరిస్తున్న కీలక రంగాలుగా వాణిజ్యం, సప్లై చైన్స్, క్రిటికల్ మినరల్స్, ఇంధనం, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలను గురించి ఆయన ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో అమెరికాలో ప్రవాస భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు అందిస్తున్న సహకారాన్ని కూడా మార్కో రూబియో ప్రముఖంగా ప్రస్తావించారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నేషనల్ హెల్త్ అథారిటీ, నేషనల్ రిసోర్స్ సెంటర్ ఫర్ EHR స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడం, పరస్పర అనుసంధానతను బలోపేతం చేయడం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్ ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ సారథి చాట్ బాట్, ఆయుష్మాన్ యాప్, ఈ సుశ్రుత్ క్లినిక్, నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్, ఆరోగ్య ప్రమాణాల ఆవిష్కరణలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన పరస్పర అనుసంధానం, ప్రమాణీకరణ, భాగస్వామ్య పక్షాల మధ్య ఆరోగ్య సమాచారాన్ని సులభంగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించి దేశంలో ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా తాను ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్లో దేశవ్యాప్తంగా క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమ దళాలు నిన్న రాత్రి దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడుతూ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించినందుకు ఎలాంటి పరిణామాలుంటాయో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళం ప్రకటించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఈసారి చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం ఆల్ఫికర్ చెప్పారు.

పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం సిక్కిం అసోం మేఘాలయ ప్రాంతంలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తీర ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఇరాన్తో జరిగిన తమ చివరి గ్రూప్ జి మ్యాచ్లను 1-1 డ్రా చేసుకోవడం ద్వారా ఈజిప్ట్ తొలిసారిగా ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇరాన్ క్రీడాకారుడు రామిన్ రజాయిన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యారు. ఈజిప్ట్ గ్రూప్ దశలో ఓటమి లేకుండా రన్నరప్గా అర్హత సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఈజిప్ట్ ఇప్పుడు ఆస్టేలియాతో తలపడుతుంది. గ్రూప్ జీలో జరిగిన మరొక మ్యాచ్లో బెల్జియం 5-1 తేడాతో న్యూజిలాండ్ను ఓడించి గ్రూప్ టాపర్గా నిలిచింది. తమ మొదటి రెండు మ్యాచ్ల్లో మిశ్రమ ఫలితాల ద్వారా తర్వాత బెల్జియం ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ చిత్రం కోసం హరిహరన్ ఇంకా కౌసల్య పాడిన పాట. సంగీతం అందించారు చక్రీ.

చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత ఈ అబ్బాయి చాలా మంచోడు ఈ చిత్రం కోసం. కళ్యాణ్ మాలిక్ ఇంకా సునీత పాడిన పాట విందాం. సంగీతం అందించారు ఎంఎం కీరవాణి.

0: మీరు విన్న పాట శశిరేఖ పరిణయం. ఈ చిత్రం కోసం సైంధవి పాడారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. 1:20 వనితాలోకం. ముందుగా ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి సమయం 1:10

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్టంలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన నియామకాల్లో ఉట్నూరు ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఎస్టీసీకి చెందిన 100 మంది దరఖాస్తుదారుల్లో 99 మంది ప్రతిష్టాత్మక కంపెనీలకు ఎంపికయ్యారని తెలిపారు. బ్లూ కాలర్ ఉద్యోగాల రంగంలో తెలంగాణను దేశానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నల్గొండ జిల్లా పర్యటన పురస్కరించుకుని కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి శంకుస్థాపన స్థలాలను సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. కనగల్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న 13,006 కోట్ల రూపాయల హ్యామ్ రోడ్ల శంకుస్థాపన పైలాన్ను, ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభా వేదికను వారు తనిఖీ చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 11% పీఆర్సీని వచ్చే జులై నెల జీతాల నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని, ఇందుకోసం నోడల్ అధికారిగా జేఎల్సీ సునీతను నియమించినట్లు చెప్పారు. గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిసిన వెంటనే విలీన కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీలో కార్మిక ప్రతినిధులకు కూడా చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. పొరుగు రాష్టం ఆంధ్రప్రదేశ్లో విలీనం సందర్భంగా తలెత్తిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఎలాంటి సమస్యలు రాకుండా విలీన విధి విధానాలు పకడ్బందీగా రూపొందిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5వ తేదీలోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం తెలియజేసింది. ఆధార్, పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ దరఖాస్తు నింపి ఏఈఓలకు సమర్పించాలని అధికారులు తెలిపారు. జులై 5 తర్వాత మరో అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు.

జిల్లా జగన్నాధపురంలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న రాష్టస్థాయి రైతు మేళా, ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు. 150కి పైగా స్టాల్స్ తో పాటు ఏర్పాటు చేస్తున్న ఈ మేళాలో ఆధునిక సాగు పద్దతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రదర్శనలు, రైతులకు

0: కొన్నారు. ఈ నెల 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5 తేదీలోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం తెలియజేసింది. ఆధార్, పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ దరఖాస్తు నింపి ఏఈఓలకు సమర్పించాలని అధికారులు తెలిపారు. జులై 5 తర్వాత మరో అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న రాష్టస్థాయి రైతు మేళా, ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను కలెక్టర్ దివాకర టిఎస్ పరిశీలించారు. 150కి పైగా స్టాల్స్తో పాటు ఏర్పాటు చేస్తున్న ఈ మేళాలో ఆధునిక సాగు పద్దతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రదర్శనలు రైతులకు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్టపతి నిలయంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ, ఇంజెక్షన్స్ ద్వారా డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్యలో తెలంగాణ దేశంలోనే 5 స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ సమాచారం కోసం 1908 నెంబర్కు కాల్ చేయాలని కోరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్దరణ పనులు ఈ రోజు ఉదయం ఆగమ శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. తొలి దశలో 200 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ పనులను 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఈ నెల 30న కాలేజీల బంద్లకు పిలుపునిచ్చారు. అదే రోజు కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. 18 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని ఆర్ కృష్ణయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలు దేశ విదేశాల ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. వనపర్తి జిల్లా నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం వనపర్తిలో పోలియో అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, పోలియో సంక్రమించకుండా సుమారు 46,000 మంది చిన్నారులకు చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు.
1: అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అప్ టు 5 సంవత్సరాల వరకు వాళ్ళందరూ ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకుని తల్లిదండ్రులు మిగతా పెద్దలందరూ సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి.
0: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్టంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూ ఈ రోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో 25 మంది నిరుద్యోగ మహిళలకు జూట్ బ్యాగుల తయారీపై 5 రోజుల ఉచిత శిక్షణ ముగిసింది. పర్యావరణ పరిరక్షణ, మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రశాంతి మా ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: ఆదాయ మార్గంగా మన గ్రామీణ వాతావరణంలో ఉన్న మహిళలకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 25 మందికి కూడా మనము జూట్ బ్యాగ్ తయారీకి కావాల్సిన అన్ని రకాల పరికరాలు, కత్తెర దగ్గర నుంచి చాక్ పీస్, మెజర్మెంట్ టేప్ ఇవన్నీ కూడా, నేర్చుకోవడంలో మనం ఉపయోగించే జూట్ మెటీరియల్ అంతా కూడా ఉచితంగా ఇవ్వడం అనేది చేస్తున్నాము.
0: నిర్మల్ జిల్లాలో రేపటి నుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్యాధికారి రాజేందర్ తెలిపారు. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ సందర్భంగా రాజేందర్ మా ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
3: పుట్టిన పాప నుంచి 5 సంవత్సరాల లోపు అందరు పిల్లలు కూడా చేపియాలా, ఈ బూతులకు పిల్లలు తీసుకుని వస్తే మా వద్ద 2 చుక్కలు ఇస్తారు, మానిటర్ కూడా చేసి ఎంట్రీ చేసుకుంటారు. అదే విధంగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇది 3 డేస్ యాక్టివిటీ అనేటట్టు ఉంటుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఈ రోజు పర్యటించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్షించి ఇందిరానగర్లో మహిళా శక్తి చీరల తయారీని, మ్యాక్స్ సంఘాల పనితీరును ఆమె పరిశీలిస్తారు. సంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని

పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ చురుగ్గా సాగుతోంది. జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాల ఫారాలను అందించి నమోదు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. హన్మకొండ జిల్లా ఉనికిచెర్లలో ఈ నెల 28న జరగాల్సిన యూనిసిటీ రెసిడెన్షియల్ ఫ్లాట్ల బహిరంగ వేలం వాయిదా పడింది. దీన్ని వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు కూడా వైస్ చైర్పర్సన్ చాహద్ బాజ్పాయి తెలిపారు. చేయూత పెన్షన్ల లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్టంలో 3వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు 107,000 మందికి పైగా లబ్దిదారుల ఐడెంటిఫికేషన్ పూర్తయిందని, అర్హుల నిర్దారణ లక్ష్యంగా సాగుతోందని రవీందర్ తెలిపారు. పరిమితికి మించి సరుకులు, ఖనిజాలు, ముడి పదార్థాలు భారీ వాహనాల్లో రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. వీటికి సంబంధించి వే బిల్లులు, ట్రాన్సిట్ రసీదులు జారీ చేస్తున్నట్లు తమ తనిఖీల్లో గుర్తించామన్నారు. ఇలాంటి రసీదులు జారీ చేయడం రవాణా శాఖ నిబంధనలను వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఇక నుంచి గ్రాస్ వెహికల్ వెయిట్ జీవీడబ్ల్యూకు మించి వాహనాలు నడపడానికి వీలు లేదంటూ స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్టంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు. ఆకాశవాణి వనితాలోకం.

0: ఈనాటి కార్యక్రమంలో అనుబంధాలు ఆప్యాయతలు కథానిక వింటారు రచయిత శ్రీమతి యలమూర్తి అనురాధ.
1: అనుబంధాలు ఆప్యాయతలు. నిశ్శబ్దం చల్లగాలి జంటగా ఆనందరాగాన్ని ఆలపిస్తున్న క్షణం, సరిగ్గా రోజు అదే సమయానికి ఏ అలారం పిలుపు అక్కర్లేకుండానే నిద్రలేచే అలవాటు దశరథరామయ్యది. అది ఈనాటిది కాదు మరి. ఎన్నో ఏళ్లగా క్రమశిక్షణకు మారుపేరుగా పెరిగిన కుటుంబం అది. అదే ఆ ఇంటికి శ్రీరామ రక్ష. ప్రేమ ఆప్యాయతలతో ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుందా ఇల్లు. నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలతో సాగిన జీవనం మాయింది. కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్లతో వారి కబుర్లతో సందడి గలగల్లాడకపోతే ఆయనకు తోచదు. ప్రేమ ఆప్యాయతలతో ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుందా ఇల్లు. నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలతో సాగిన జీవనం మాయింది. కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్లతో వారి కబుర్లతో సందడి గలగల్లాడకపోతే ఆయనకి తోచదు. ఆయనకు తగ్గట్లే పిల్లలు. పండగ వస్తోందంటే 2 నెలల ముందు నుంచే ప్రణాళిక ప్రారంభమవుతుంది. నలుగురు 4 చోట్ల ఉన్నా అక్కడ కలవాల్సిందే. అందులో ఏ ఒక్కరు రాకపోయినా వెళితే ఆ వెలితి లేకుండా చూసుకోవాలనే తాపత్రయమే ఆయన్ని ముందుగా మేల్కొల్పుతుంది. ఆయన సరదా సంబరానికి ముసిముసిగా నవ్వుకుంటూ సహకరిస్తూ ఉంటుంది సీతాలక్ష్మి. పిల్లలందరూ కళ్ల

ప్రతి క్షణం కదలాడుతూనే ఉన్నా కళ్లారా చూసుకోవటం అంటే అదృష్టం కదూ. అయినా సరదాగా భర్తను ఆట పట్టిస్తుంది ఆ వయసులో కూడా. అందరూ ఎలాగూ వస్తారు, దానికి మీ హడావిడి ఏమిటి అంటూ. పోవై, నీకెందుకు చెప్పాలి? వాళ్లంతా రానంత వరకే ఈ నీ ప్రేమలు. వాళ్లు కళ్ళబడ్డారంటే చాలు, వాడికి అదిష్టం వీడికి ఇదిష్టం అంటూ చేతికి పనిని కాళ్లను వంటింటికి అప్పజెప్పేసి ఈ పడుచోడి సంగతే మర్చిపోతావు. ఆహా, ఏం చెప్తారో, అప్పటికి మీరేదో తక్కువ తిన్నట్లు. మీరు మాత్రం ఆ చిన్నదానికి అదిష్టం, ఆ పెద్దదానికి ఇదిష్టం చేసి పెట్టు అంటూ నా వెనకాలు తిరగరు. అందులో యథార్థం ఉండటంతో గుంభనంగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు ఆయన. వాళ్ళిద్దరూ అంతగా ఎదురు చూస్తున్న రోజులు రానే వచ్చాయి. పండుగ ముందు రోజుకే అందరూ చేరిపోయారు. అరే అన్నయ్య, కలకత్తా నుంచికి కాకిలాగా పరిగెత్తుకొస్తావురా, అందుకే నువ్వంటే మాకందరికీ ఇష్టం. చెల్లి కాకిదే అంతులేని ప్రేమ అని అందరూ చెప్పుకుంటారు. అలాగే నేను. అవును, సాత్విక్ కళాప్రియ ఎప్పుడు వస్తారు? వాళ్ళకి చదువులు కదా, సెలవులు తక్కువ. రేపు వాలిపోతారు, ఎల్లుండి జారిపోతారు. పోనీలేరా, అందరూ కలిసి ఒక్క గంట గడిపినా చాలు, అందులో ఆనందమే వేరు. మొన్న దీపావళికి కలిసాం, మళ్లీ ఇప్పుడు. అయినా ఎన్నో రోజులైపోయినట్లుంది. ఆ రోజు పిల్లలు చేసిన సందడి మరచిపోగలమా? మరి దీపావళి అంటే వాళ్ల పండగ కదా. అయినా మనమేమన్నా తక్కువ తిన్నామా? వాళ్లతో పాటు మనము చిన్నపిల్లలైపోయాంగా. ఏంట్రోయ్, మీరిద్దరే కబుర్లు పనిచేసుకుంటున్నారా? మాకేమన్నా కాస్త మిగిలాయా అంటూ చేరాడు రెండో తమ్ముడు జనార్దన్. అదేం లేదురా, మా దగ్గర కబుర్లు అక్షయ పాత్ర ఉంది, ఎంత తోడితే అన్ని వస్తూనే ఉంటాయి, ఒక్కసారి వేసి చూడు అన్నాడు. కిలకిలా నవ్వులు పూసాయి అక్కడ పువ్వుల్లా. వాటికి పోటీలా పిల్లల పరుగులు. మాటలు ఆపి, ఒరే పిల్లలు జాగ్రత్త జాగ్రత్త అంటూ అరిచారిద్దరు. అలాగే అలాగే అంటూ ఆపకుండా పరుగులు. వాళ్లకింత ఖాళీ స్థలం కనిపించేటప్పటికి ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మనముండే చోట అది కరువే కదా అన్నయ్య అంది కాత్యాయిని. ఆమె మాటల్లో ఈ ఆనందాన్ని తాము తమ పిల్లలు మిస్ అవుతున్నారన్న బాధ స్పష్టంగా కనిపిస్తోంది. మరి బొంబాయిలో బాత్రూమ్ ని కూడా ఒక రూమ్ చేసి అద్దెకిచ్చేస్తారు. అలాంటి చోట నివసిస్తూ ఇలాంటి కోరికలుంటే తీరుతాయా అనుకున్నాడు మనసులో మల్లేశ్వరరావు. బావగారిని లాక్కొచ్చేస్తే సరి, అమెరికా వెళ్దామంటే సై సై అంటారు, కాని అమలాపురం అంటే ఆమెడ దూరం పరిగెత్తారా? ఏమిటి, ఏదో నా మీదే జోకులు వేసుకుంటున్నట్లున్నారు అన్నా చెల్లెళ్ళు అంటూ ఆమె భర్త తేజ్ కృష్ణ ప్రవేశించాడు. ఆ ఏమీ లేదు, నిన్ను ఎప్పుడు అమెరికా పంపిద్దామా అని చర్చించుకుంటున్నాం. సరేలే, మీ అక్క పక్కనుండగా నువ్వు అలాంటి మాటలు మాట్లాడావంటే నేను నమ్మను. మీరిద్దరూ కలిసి మమ్మల్ని అమలాపురం పంపటానికి ప్లాన్ చేసి ఉంటారు. అయినా బావా, అమలాపురంకేం తక్కువ? చక్కని పంట పొలాలు, చల్లని కొబ్బరి చెట్ల గాలి, అది స్వచ్ఛమైన గాలి, ఇంకెక్కడైనా కావాలన్నా దొరుకుతాయా? అందుకే అవన్నీ నీకిచ్చేస్తున్నాను, తీసుకో, సంతోషంగా అక్కడే ఉండిపో. తప్పకుండా, వైద్యపరంగా నేను మెలకువలన్నీ నేర్చుకుని ఇక్కడికే రావాలని నా ఆశ. నేను పుట్టిన ఊర్లో నా వాళ్లకు వైద్యునిగా చేరువవటం కంటే ఇంకేం కావాలి? అదే నాన్నగారి కోరిక కూడా. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మీరు అనుకుంటే సరిపోతుందా? చెల్లెమ్మ పిల్లలు ఇష్టపడాలిగా, వాళ్లు నాకంటే ముందే ఉంటారు, అందులో సందేహం లేదు. మళ్ళీ ఏం చేస్తున్నావు, ఇట్రా అంటూ పిలిచారు దశరథ రామయ్య. వస్తున్నా నాన్నగారు అంటూ వెళ్లిపోయాడు. కబుర్లు అందరూ చెప్తారు ఇవన్నీ నిజం అవ్వాలిగా. ఒకవేళ నిజం అయితే మీరేం చేస్తారు? అమలాపురం వచ్చేస్తారా? మాటివ్వండి. అలాగే, వాళ్ళు ఇటు వస్తే మనం అటు వెళ్దాం అన్నాడు. తగ్గితే బాగోదని, ఒక్కోసారి ఇలా మాట వరుస కన్నవి పీకల మీదకి వస్తాయని మనసులో ఇప్పటి నుంచే మదన పట్టం ప్రారంభించాడు. అతని అవస్థకు వచ్చే నవ్వు ఆపుకుంటూ వంటింటి వైపు నడిచింది. చామంతి గుమ్మంలో ఎదురుపడింది. ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను, ప్రైవేట్ క్లాస్ ఉంది, లేకపోతే నేనాగుతానా? ఎవరు? చిన్నతమ్ముడి భార్య భారతి చెల్లి అడిగింది చామంతిని చూస్తూ. నాలుగేళ్ల అవతలుంటారు, బీద కుటుంబం, మగదిక్కు లేనివాళ్లు. ఇక అంతా మేమే చూసుకునేవాళ్లం, అమ్మకి సాయంగా ఉంటారు. ఇలా అందరూ వచ్చినప్పుడు మా పిల్లలతో వాళ్లు కలిసిపోతారు, వెళ్లేటప్పుడు వాళ్లకు బట్టలు పెడతాం. ఓ అలాగా అంది. పెళ్ళయ్యాక ఒక్కసారి వచ్చింది, వచ్చి రాగానే డ్యూటీ జాయిన్ అవ్వమని టెలిగ్రామ్ రావటంతో వెంటనే వెళ్లిపోయారు ఢిల్లీకి. మళ్లీ మూడేళ్లకి ఇప్పుడే రావటం.

అక్క వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి ఉండే ఈ పండుగ వాతావరణం అంటే తనకెంతో ఇష్టం. అందుకనే అక్కతో చెప్పి దశరథ రామయ్య గారిని అడిగించింది తాము వస్తామని. అదేంటి భారతి, ఆ మాత్రం దానికి అడగాల, మన సాంప్రదాయం అతిథులను దేవుళ్ళులాగా ఆదరించటం. మీ చెల్లెమన్నా పరాయి పిల్ల, లక్షణంగా రమ్మన్నానని చెప్పు, కావలసిన అన్నాళ్ళు ఉండి వెళ్లమను అని అన్నారని తెలియగానే ప్రాణం లేచి వచ్చినట్లనిపించింది. ఆ ఊరి తీయని గాలి ఊహల్లోనే తాగి పరామర్శించి వెళ్లినట్లయింది. ఇదిగో ఇక్కడికి వచ్చాక ఆ కల నిజమయ్యింది. అక్క చాలా అదృష్టవంతురాలు, ఇలాంటి ఇంటికి కోడలయ్యింది అని అనుకోకుండా ఉండలేకపోయింది. భోజనాల హడావిడి ప్రారంభమైంది. ముందు పిల్లలందరికీ పెట్టేద్దామంటే ఒప్పుకోలేదు, అందరూ ఒకేసారి కూర్చుందామని గొడవ. 100 పెళ్లిళ్ళు జరిగినా ముందువా లోగిలి అది, ఈ 60 మంది ఓ లెక్క. వరుసగా ఇస్తరాకులు వేసేటప్పటికీ పెళ్లికల వచ్చేసినట్లుంది ఇంటికి. అలా వరుసలో మెరుస్తున్న వాటిని చూస్తుంటే వెన్నెల పరిచినట్లే ఉంది. నా చేతులతో నా పిల్లలకు మనవళ్లకు వడ్డం చేసుకోనివ్వండిరా అంటున్న సీతాలక్ష్మిని కుర్చీ వేసి కూర్చోబెట్టారు. మీరలా చూస్తూ ఉండండి, మేం వడ్డించేస్తాం అన్నారు కోడళ్ళు. అందరిది అయితే గాని ఆవిడ భోజనం చేయరు, అది ఆవిడ అలవాటు. అది తెలిసిన విషయమే కాబట్టి ఎవరూ బలవంతం చేయరు, ఒకవేళ చేసినా ప్రయోజనం ఉండదు. అందరూ కూర్చున్నాక మంచినీళ్లు పెట్టారు. వడ్డన ప్రారంభమైంది. దాంతోపాటు కబుర్లు, అత్తయ్య, అమ్మమ్మ, నానమ్మ, వదిన, బావ, అన్నయ్య మొదలైన పిలుపులు చిలుకుల పలుకుల్లాగా హాలంతా ప్రతిధ్వనించింది. మరి కాసేపటికి హాలంతా బెడ్రూమ్ గా మారిపోయింది. వరుసగా పక్కలు వేయటంతో అర్ధరాత్రి దాటినా నిద్రలు లేవు. ప్రవాహంలా ఆగని మాటలు. తెల్లవారుజామునే లేవాలి, ఊరికంతా పెద్ద భోగిమంట మనదే అవ్వాలి, ఇక నిద్రపోండి అంది సీతాలక్ష్మి. అంతే, ఎక్కడ వాళ్ళక్కడ గప్చుప్ అయిపోయారు. నిద్ర రావటం లేదని గొనిగిన పిల్లలు కూడా ఆడి ఆడి అలిసిపోయి ఉండటంతో క్షణాల మీద మగతలోకి జారుకున్నారు. 4 రోడ్ల కోడల్లో భోగిమంట వేశారు. చిన్న పెద్ద అందరూ దాని పక్కన చేరారు. ఒక పక్క చలి, మరో పక్క వేడి, అందరికీ గమ్మత్తుగా ఉంది. నెమ్మది నెమ్మదిగా ఆ వేడి సెగకు హుషారు తోడైంది. ఎక్కడెక్కడి పాత సామాను వెతుక్కొని వచ్చి మరీ భోగిమంటల్లో వేశారు. పెరట్లో గొబ్బొమ్మలు, పిడకలు, దండలున్నాయి, వాటిని కూడా భోగిమంటల్లో వేయండి అంది సీతాలక్ష్మి అలికిడి వినగానే. మాట వినిపించగానే తూనీగిలా తరంగిని వెళ్లి పట్టుకొచ్చి వాటిని మంటల్లో వేసింది. నెల ముందు నుంచే గుమ్మాల ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బెమ్మలకు పూజ చేసి పువ్వులు పెట్టి ముగ్గుల్లో అలంకరించటం, మళ్లీ 12 అయ్యేలోపు వాటిని గోడ కొట్టటం, ఎండబెట్టటం, పురికోస దారంతో దండగొచ్చటం, అన్నీ సరదాలే. ఈ సరదాకి చిరాకు పడుతూ నిద్రాభంగం జరుగుతోంది అని వాపోతున్నాడు వామన్రావు. విసుక్కుంటూ మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు. అప్పటిదాకా ఆగిన ప్రేమ ఇక ఆగలేక నెమ్మదిగా లేవబోయింది. నువ్వెక్కడికి తయారవుతున్నావు, పడుకో, గట్టిగా అరిచినట్లే కసిరాడు. అబ్బా బాత్రూమ్ కండి అంటూ తిరుగులేని అస్త్రం ప్రయోగించింది. ఒక పండుగ లేదు, పబ్బం లేదు, పేర్లోనే ప్రేమ. ప్రేమించే వాళ్ళు కరువయ్యారని కుమిలిపోతూ ఉంటుంది విడికాపురం. ఈయన మనస్తత్వానికి వచ్చేవాళ్లు కూడా రావటం మానేస్తారు. ఒక సరదా ఓ సందడి ఉండదు. అనుబంధం, ఆప్యాయతకి అర్థం తెలియని ఈ మనిషితో కాపురం ఎడారి జీవితమే. అందుకే పక్కింట్లో ఏ హడావిడి వచ్చినా కళ్ళని చెవుల్ని అప్పచెప్పేస్తుంది. ఎలాగూ తన ఇంటికి బంధువులు స్నేహితులు ఎవరూ రారు. ఆ ఇంటికి ఎవరు వస్తే వాళ్ళలోనే తన వాళ్లందరినీ చూసుకుంటూ ఉంటుంది. ఇది ఒక్క తన ఇంట్లోనే కాదు, ఇప్పుడు అంతా ఇలాగే ఉంటుంది. అది ముందు ఆమెను కలిచివేస్తోంది. ఎందుకిలా అవుతోంది అనే అనుక్షణం మదన పడుతోంది. ఏదో జరగరాంది తమకు తెలియకుండానే జరిగిపోతోంది. లేకపోతే ఏమిటి ఈ మార్పులు? పండుగ సందర్భంలో రాత్రి రికార్డింగ్ డాన్స్, ఒంటి మీద బట్ట సరిగా లేకుండా ఒళ్ళంతా కదిలేట్లో ఆ ఊపులు, దానికి కుర్రకారు అరుపులు, కేకలు, ఇలాంటివి అవసరమా? సినిమాల్లో టీవీల్లోనే చూడలేక చస్తుంటే ఇదేమిటి ఇలా పబ్లిక్ గా జనం ముందుకొచ్చి గెంతుతున్నారు? ఏ శక్తి అన్నా వచ్చి ఇలాంటి వాటిని ఆపగలిగితే అందరూ బాగుపడతారు. వాటి బదులు ఏ భరతనాట్యమో, జానపద పాటలకో డాన్స్ వేస్తే ఎంత బాగుంటుంది. పొద్దున్నే తన ఆలోచనలు ఎలా పోతున్నాయేమిటి అనుకుంటూ చీరా జుట్టు సవరించుకొని పిట్టగోడ దగ్గరికి వచ్చింది. కాస్త దూరంగా భోగిమంట కనిపిస్తోంది, దగ్గరగా పరిమళం. దశరథ రామయ్య గారి లోగిలి కలకల్లాడిపోతోంది.

నలుగురు కోడళ్లు పోటీలు పడి ముగ్గులు వేసేశారు. మనవరాళ్లు రంగులు అద్దేశారు. తుది మెరుపులు దిద్దుతున్నారు అందరూ కలిసి. సీతాలక్ష్మి స్వయంగా తనే పసుపు కుంకుమలను ముగ్గుల మధ్య చల్లుతోంది. పరిమళ అమ్మమ్మ వేసిన చోటల్లా బంతి పూలను ఆ పూల రేకులను పెడుతోంది. ఆవిడ ఆనందాన్ని జీవితంలో తాను ఎప్పుడైనా అనుభవించగలదా అనుకుంది ప్రేమ. మనసంతా బాధ, కళ్ళ నిండా కన్నీరు, వద్దంటే డబ్బులా. ఈ నిమిషాన భగవంతుడు ప్రత్యక్షమై ఓ వరం ఇస్తానంటే ఈ డబ్బంతా తీసుకొని ప్రేమని ప్రేమించే వాళ్లని ఇమ్మని కోరుకుంటుంది తను. తనకు ఇద్దరు బిడ్డలున్నారు, కానీ ఏం లాభం? ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడరు. అసలు రావటమే తక్కువ. ఒకవేళ ఏదన్నా పని ఉండి వచ్చినా ఈయన వాడే కంప్యూటర్ ముందు చతికెళ్ళబడతారు. ఎంతసేపు దానితోనే. ఇదివరకు రాగానే హాయ్ అన్నా ఉండేది, ఇప్పుడు అది బలవంతంగా బాయి చెప్పటంతో సరిపెడుతున్నారు. తల్లి బిడ్డలు అంటే ఇలాగైనా ఉండాల్సింది. దూరపు కొండలు మునుపని డబ్బు కోసం విదేశాలకు పరిగెత్తటం, అక్కడ అలవాట్లను ఇక్కడ అలవాటుగా చేసుకోవటం, అక్కడ వాళ్లందరూ ఇక్కడికి వచ్చి మన సాంప్రదాయాలు బాగున్నాయని చీరలు కట్టుకొని మన ఊరు పెళ్లి కొడుకులతో పెళ్లిళ్లు చేసుకుంటుంటే మనమేమో పబ్బులు అని అర్ధరాత్రి వరకు అర్ధనగ్నంగా మద్యం మత్తులో తూగి డాన్సులు చేస్తున్నాం. ఒక్కళ్ళైనా ఒంటి నిండా బట్ట కడుతున్నారా? పేపర్ తెరిస్తే అత్యాచారాలు అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, సంసార బంధాలు తరిగిపోతున్నాయి. ఇలా కొనసాగితే చివరికి మనకు మిగిలేదేమిటి? నిరాశ, నిస్పృహలే. అప్రయత్నంగా ఆమె పెదాలు ఉచ్చుకొట్టాయి. ఇంకా ప్రేమ రాలేదేమిటని అనుమానంగా బయటకు వచ్చిన అతను అలా పక్కింటి వంక చూస్తున్న భార్యను చూసి రెచ్చిపోయాడు. ఏంటే ఆ చూపు, పద లోపలికి, వయసు వచ్చినా బుద్ధులు మారలేదు అంటూ ఆమెను తోసుకుంటూ లోపలికి లాక్కెళ్లాడు. అనుమానపు మనిషికి అంతకన్నా తన బాధ ఏమర్థమవుతుంది? తన భర్తకు అర్థం కాకపోయినా మిగిలిన ప్రపంచానికి అర్థమైతే చాలు. మనిషిలో స్వార్థపాము చేరి ఒంటరి బతుకు అనే విషాన్ని చిమ్ముతూ మనసును కలుషితం చేస్తోంది. చెట్టు కొట్టేసి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాం. ప్రేమను చంపేస్తూ మంచి మనసులకు దూరమవుతున్నాం. చెట్లనైతే మళ్లీ పెంచగలం, బెద్దలైన మనసులను అలా అతకలేమే. ఆక్రోశిస్తోంది యదా నిర్విరామంగా. ఆమె ఆక్రందన అరణ్య రోదన లాంటిదే, ఎవరికీ వినిపించదు. కనీసం సృష్టించిన బ్రహ్మకైనా వినిపించాలని అలా ఆమె రోధిస్తూనే ఉంటుంది. ఏనాటికైనా ఆయన వింటాడా? ఆమె మొర ఆలకిస్తాడా? ఏమో, జరిగేది ముందే తెలిస్తే ఇంకేముంది? కాలమే దీనికి పరిష్కారం చెప్పాలి, లేదా మనసున్న మనుషులే ఈ విషయం తేల్చాలి. 10 గంటల వేళ పెరట్లో మామిడి చెట్టు కింద కట్టించిన సిమెంట్ చప్టా మీద పడుకొని జీవితాన్ని వడబోసుకుంటున్నాడు దశరథ రామయ్య. చల్లని వెన్నెల పిల్లగాలి ఆయన్ని శాత తీరుస్తున్నాయి. ఆ అనుభూతి అనుభవిస్తేనే తెలిసేది. ఏసీల్లో ఫ్యాన్ల కింద బతికే వాళ్లకి చెప్పినా అర్థం కాదు. పండుగ అందరితో గడపటం ఆయనకు సంతృప్తిగా ఉంది. ఇలా తను బతికున్నంత కాలం సాగిపోతే చాలు అనుకుంటున్నాడు మనసులో. తాతయ్య, తాతయ్య, కథ చెప్పవు అంటూ పిల్లలంతా ఆయన చుట్టూ చేరారు. కంప్యూటర్ గేమ్స్, వీడియో గేమ్స్ కంటే తాతయ్య చెప్పే కథలు, ఆయన నేర్పే ఆటలే వారికి బాగున్నాయి. మరి అదే కదా తేడా యంత్రాలకు మనుషులకు. వాళ్ళందరినీ తన దగ్గరగా కూర్చోబెట్టుకొని వెన్నెలమ్మ, చందమామ, పేదరాశి పెద్దమ్మ కథలెన్నో చెప్పాడు ఆయన. పొద్దున్నుంచి ఆటలతో పాటలతో గెంతులతో అలసిపోయారేమో, కాసేపటికి నిద్రలోకి జారిపోయారు. తాతయ్య కథలు వాళ్లకి జోలపాడినట్లుందేమో. అరే, వీళ్ళిక్కడ నిద్రపోయారా అని తలా ఒకళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్లి పరుపుల మీద చేర్చారు. అప్పుడు ఆవిడ వచ్చి ఆయన దగ్గర కూర్చుంది. పిండి వంటల కార్యక్రమం అయినట్లేనా అన్నాడు కొంటిగా. అబ్బే, అప్పుడే ఎలా అవుతుంది? ఈరోజు బొబ్బట్లు పులిహార తింటే సరిపోతుందా? రేపు కనుమ రోజు తలస్నానం చేసి గారెలు తింటే గాని పండుగ పూర్తి కాదు. ఓహో, సీరియల్ ఇంకా పరిసమాప్తి కాలేదన్నమాట. తరువాయి భాగం రేపు. ఇన్నేళ్లు వచ్చినా జోకులు మాత్రం పోలేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడుకలతో కానీ పోదు అన్నారు పెద్దలు. పుట్టగానే ఏం జోకు వేశారేమిటి? ఏడవకుండా ఊరుకున్నాను. అందరూ కంగారు పడ్డారు, భయపడ్డారు. అప్పుడు ఏడ్చాను అంతా నవ్వేశారు. జోకు వేస్తేనే కదా నవ్వేది. తెలివితేటలు ఏదోలే, నిన్ను కట్టుకున్నాక నీ దగ్గరే నేర్చుకున్నాను. అబ్బో, ఇదొక బడాయి. పిల్లలంతా వచ్చి

0: గారు సంతోషంగా ఉందా? ఆ, ఈ రోజంతా సంతోషమే. రేపు వాళ్ళు వెళ్ళిపోతుంటే తన్నుకు వస్తుంది దుఃఖం. పోనీ, వాళ్లను పిలవటం మానేద్దామా? భలేవారే, కొన్ని బాధల్లో కూడా సంతోషం ఉంటుంది. అలాంటిదే ఈ బాధ. వాళ్లు మనల్ని మళ్లీ కలిసేదాకా ఈ తీయటి బాధను, ఆ ఎనలేని సంతోషాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. పిల్లలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకుంటే ఇంత ఆనందం ఉంటుందా? ఎందరికో లేని ఆనందం మనకు దక్కిందని ఇందాక వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. మనలో ఊపిరి ఉన్న నాళ్ళు ఇలాగే పండుగలు జరుపుకుందాం. ఆ తర్వాత కూడా వాళ్ళు అదే కొనసాగించాలని కోరుకుందాం. సీత, మాకు అలానే అనిపిస్తుంది అన్నారు గ్యాంగ్ అంతా ఒక్కసారి వచ్చేసి. సీతమ్మ సిగ్గుపడింది. చలిగా ఉంది కదమ్మా, ఎంత స్వెట్టర్ వేసుకున్నా మంచిది కాదని మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాం. మీ మాటలు విన్నాం. పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అంటారు. అందుకే చెప్తున్నా, ప్రతి సంవత్సరం తమ్ముళ్లను చెల్లాయిలను కూడా పండుగకు పిలుస్తాను. అందరం ఒకటే చోట పండుగ ఆనందాన్ని అనుభవిస్తాం మీరు ఆశిస్తున్నట్లు. నా మల్లి బంగారు కొండ అంటూ అతన్ని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఇంతలో దశరథ రామయ్య దగ్గరకు వచ్చి కొడుకు భుజం మీద చేతితో తట్టాడు అభినందిస్తున్నట్లు. ఆ కాలం వారికి కావలసింది అనుబంధాలు, ఆప్యాయతలే. ఈనాటి వాళ్లకు కూడా ఈ నిజాన్ని అందరూ గ్రహించే రోజు వస్తుంది. తప్పక రావాలి.
1: ఇంతవరకు అనుబంధాలు, ఆప్యాయతలు కథానిక విన్నారు. రచన శ్రీమతి యలమర్తి అనురాధ.

విన్న పాట మహానటి చిత్రం కోసం రమ్య బెహర పాడింది. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం మిక్కీ జే మేయర్.

కార్యక్రమంలో ముందుగా కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి ఇనుగండి నాగేశ్వరరావు సరోజిని, సతీష్ ప్రవీణ్ కుమార్ స్వరూపారాణి, చరిత్నందన్ వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తీక మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు న్యాయం మీరే చెప్పాలి ఈ చిత్రం నుండి పాటనే.

కొత్తగూడెం సైనిక్పురి కాలనీ నుండి మోకాళ్ళ శేఖర్, సుమతి, సర్వయ్య, నరసింహులు, రాంబాబు, సునీత, రీమా, రీనా, సర్వయ్య, ఖన్నాపాసి, చిన్నపాసి, రాధాపాసి ఇంకా వీరి మిత్రబృందం. వీరంతా కోరుతున్నారు సాగర సంగమం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాటని. సంగీతం అందించారు ఇళయరాజా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజని, ఇంకా మాయా వీరంతా కోరుతున్నారు. దళపతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా చిత్ర పాడిన పాటని సంగీతం అందించారు ఇళయరాజా.

సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరంతా కోరుతున్నారు చూడాలని ఉంది ఈ చిత్రం కోసం.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చదువుకున్న అమ్మాయిలు ఈ చిత్రం నుండి. ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు. ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, రాజ్విక, రాజా, రాధాపాసి, రాజు, తరుణి, భవ్వపాసి, రోహిత్, రోషిణి, మోనిక, అక్షయ్, అమృత, అనూష, అనుదీప్తి, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, విశ్వస్, ఉమాశంకర్, ఉమా, పార్వతీబాయ్, చోటాపురన్పాసి, జగన్మాత, షాకీర్.

నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, అక్షయ్, ఇంకా రుషికేష్ వీరంతా కోరుతున్నారు. మణిశర్మ సంగీత సారథ్యంలో హేమచంద్ర ఇంకా మాళవిక పాడిన పాటని చిత్రం వరుడు.

కిన్నెరలహరి కార్యక్రమంలో తర్వాత ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, సత్యవతి, అమృతమ్మ వీరంతా కోరుతున్నారు నేటి భారతం ఈ చిత్రం కోసం ఎస్ జానకి బృందం పాడిన పాటనే.

భద్రాచలం ఏరియా గన్నవరం గ్రామం నుండి షరీఫ్, బాలాజీ, ఆశ నేహ ఇంకా వీరి మిత్రబృందం వీరంతా కోరుకుంటున్నారు. రాజా ఈ చిత్రం కోసం ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో చిత్రపడిన పాటని.

కిన్నెరలహరి కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు అదృష్టమ్మ, చారిబాబు ప్రభుదేవ, భద్రమ్మదేవి కళ్యాణిదేవి, చక్రవర్తి శ్రీవల్లి, యోగేంద్ర లక్ష్మీప్రసన్న మంగమ్మ, గుండేటి మంజుల.

కిన్నెర లహరి కార్యక్రమంలో చివరిగా విందాం. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వీరి మిత్రబృందం వీరంతా కోరుతున్నారు. బంగారు కళలు ఈ చిత్రం కోసం పి సుశీల ఇంకా వి రామకృష్ణ పాడిన పాటనే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం ఈ శీర్షికన ఒకే చిత్రం నుండి పాటలు వింటారు. ఈనాటి ఏకచిత్రగానంలో శ్రీసూర్య మూవీస్ వారి ప్రేమికుల రోజు చిత్రం నుండి పాటలు వింటారు. పాడినవారు ఉన్నమేనన్ శ్రీకుమార్, శ్రీనివాస్ దేవన్ యుగేంద్రన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్, స్వర్ణలత, ఇంకా కవితా కృష్ణమూర్తి. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన ప్రేమికుల రోజు చిత్రం నుండి పాటలు.

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన శ్రీసూర్య మూవీస్ వారి ప్రేమికుల రోజు చిత్రం నుండి పాటలు విన్నారు. గానం ఉన్నిమీనన్ శ్రీకుమార్ శ్రీనివాస్ దేవన్, యుగేంద్రన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్ స్వర్ణలత, కవిత కృష్ణమూర్తి. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్. ఈనాటి ఏకచిత్ర గానం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జీన్స్ ఈ చిత్రం కోసం నిత్య సంతోషిని పాడిన పాట.

0: మరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
0: ఆకాశవాణి మీది మాది మనందరిది. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్ పై నాకు నచ్చిన పాట.

చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత లవ్ బర్డ్స్ ఈ చిత్రం కోసం సిరివెన్నెల సాహిత్యానికి హరిహరన్ సుజాత పాడిన పాట విందాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయం సమయం సరిగ్గా 5 గంటలు. శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. చిత్రగీతాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్న మీ రెడీ అనేస్తాం తులసి రామరాజు మహాశివ భట్టు. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు సీతాకోకచిలుక ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం చేసిన యువల గీతం. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

కటకటాల రుద్రయ్య ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యువల గీతం, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం జేవి రాఘవులు.

0: వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్. కార్యక్రమంలో ఇప్పుడు రాముడు భీముడు ఈ చిత్రం కోసం ఘంటశాల పీసీసీల పాడిన పాట. సంగీతం అందించారు పెండ్యాల నాగేశ్వరరావు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్

డిటెక్టివ్ నారద ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. సాహిత్యం అందించారు వంశీ, సంగీతం ఇళయరాజా.

ఆమె కథ ఈ చిత్రం కోసం జి ఆనంద్ పి సుశీల పాడిన పాట వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి.

ఆత్మబంధువు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన యువల గీతం. ఈ పాటకు సంగీతాన్ని అందించారు ఇళయరాజా.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అల్లరి బుల్లోడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన యువలగీతం, సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

పూజ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజ్యం పడిన యువల గీతం సాహిత్యం అందించారు దాసరథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ సాయంత్రం 6:35 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 6:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. ముందుగా హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అంతవరకు విరామ సంగీతాన్ని వినండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్దమవుతోంది. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. ఇప్పుడు వార్తలు వివరంగా. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించాలని, చనిపోయిన వారి పేర్లు, సరైన ఆధారాలు లేని ఓటర్ల వివరాలను జాబితా నుండి పారదర్శకంగా, విశ్వసనీయంగా తొలగించాలని మంత్రి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వదంతులతో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తెలంగాణలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, 30 యూనియన్ ప్రతినిధులు, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్న 14 గంటల సుదీర్ఘ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోగలిగామన్నారు. ఇచ్చిన 32 హామీలలో 29 ఆర్టీసీ యాజమాన్య పరిధిలోకి వస్తాయని, ప్రభుత్వ పరిధిలోని 11% పీఆర్సీ హామీని జులై నెల జీతాలతో కలిపి అమలు చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ తెలిపారు. రేపటి నుండి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 100% విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ కొలతలను 500 నుండి 750 చదరపు అడుగులకు పరిమితం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి విపి గౌతమ్ తెలియజేశారు. ఇంటికి ముందు 3 అడుగుల దూరాన్ని, ఇరువైపులా 1 అడుగు దూరాన్ని మించి ప్రొజెక్షన్లు ఉండరాదని ఆయన తెలిపారు. పేదల ఇళ్ల కూల్చివేతకు నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చిన క్రమంలో హన్మకొండ ఏకశిలా పార్కు నుండి కాళోజీ సెంటర్ మీదుగా సుబేదారి అమరవీరుల స్థూపం వరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు వామపక్ష పార్టీల ముఖ్య నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అల్వాల్ పిఎస్ పరిధి ఛత్రిగడ్డలో అక్రమ నిర్మాణాలను స్థానిక పోలీసులతో కలిసి హైడ్రా సిబ్బంది జేసీబీ సాయంతో కూల్చివేతలు చేపట్టారు. 10 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి నోటరీ ప్లాట్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారని అధికారులు తెలియజేశారు. గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెంలోని ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ,
1: వర్షాకాలంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అన్ని డిపార్ట్మెంట్లని అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందరినీ సంసిద్ధంగా ఉండమని చెప్పాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ప్రజా నష్టం గానీ ఆస్తి నష్టం గానీ ఎక్కడా జరగకుండా పంట నష్టంతో సహా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది.
0: కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి మండల వ్యవసాయ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఏవో రాజవర్ధన్ రెడ్డి తెలిపారు.

దుస్తులతో పాటు పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం, జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్క్రోల్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్దమవుతోంది. 15,000 మంది కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో విజయ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు మరో 9 కార్యాలయాలను ఆయన వర్చువల్గా ప్రారంభిస్తారని, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టడంలో నితిన్ నవీన్ పర్యటన కీలకమని రామచంద్రరావు అన్నారు. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు.

0: ప్రారంభిస్తారని. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టడంలో నితిన్ నవీన్ పర్యటన కీలకమని రామచంద్రరావు అన్నారు. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా డిజిటల్ సభ్యత్వ నమోదుపై ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. విద్యుత్ అంతరాయం, యూరియా పంపిణీ వైఫల్యాల అంశాలపై ముఖ్యమంత్రిని ఆయన విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధి సంక్షేమ ప్రాజెక్టుల వివరాలను ఆయన ప్రజలకు తెలియజేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ భూములను అకస్మాత్తుగా రద్దు చేయడాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈరోజు ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇళ్లను మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజమే లక్ష్యంగా సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్స్లా మారి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఎవరైనా డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడితే 1908 నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసుల సహకారంతో ప్రొఫెసర్ అనితా రాయిరాల ఒక సదస్సును నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది నాణ్యమైన విద్యే అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి పాఠ్యాంశాన్ని సమయానికి పూర్తి చేయాలని, విద్యార్థులకు వచ్చే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని ఆయన ఆదేశించారు. యువత సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల బానిసత్వానికి దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. జిల్లాలో పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ఆయన సదస్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లా కనగల్లో పర్యటించనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ HAM విధానంలో దాదాపు 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 441 రహదారుల నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం దుబ్బతాండా, లాల్సింగ్ తాండా, జీళ్ల చెరువు గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు 16.13 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్దమవుతోంది. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ అధికారిక ప్రవాసార్థం సెషల్స్ దేశస్య విక్టోరియా నగరే సంప్రాప్తః. తమిళనాడు రాజ్యే వైకో ఇత్యస్య నేతృత్వే MDMK దళేన DMK దళేన సహ స్వీయ నవవర్షీయం గఠబంధనం సమాప్తం. प्रसिद्धः तमिल चलचित्र अभिनेता निदेशकश्च

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15

రెండు నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 29వ తేదీ సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా భూమి పులకరించింది ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిబాక శంకరరావు. 7:45 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంజ. 9 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు.

ఇప్పుడు రేపటి ప్రసార వివరాలు చూద్దాం. రేపు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. ఇక యథావిధిగా ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కృపాకర్ చిట్ట నిట్ట. 6:35 రైతు సమాచారంలో గొర్రెలలో మేకలలో టీకాల వివరాల గురించి తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఈ మాసపు పాట. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:20 చిత్రగీతాలు. 7:30 రసమయ్యి సాహితీ కార్యక్రమం. తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం వెలుగుల బాటలో అమ్మ నడక. శ్రీమతి ఎర్రంశెట్టి పూర్ణ దుర్గాదేవి గారి కథానిక వినవచ్చు. 7:45 లలిత గీతాలు. 8:00 సమాచార సంధ్య. 8:15 మార్నింగ్ న్యూస్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 మీ మాటతో ఓ పాట. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు. 10:55 మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 12:10 చిత్రగీతాలు, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 ప్రసారమయ్యే చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో పాల్వంచ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార సమాచారం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 3:00 హైదరాబాద్ కేంద్రం నుండి నాటకం ప్రసారమవుతుంది. 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 జానపద సంగీతం, జానపద గేయాలు వినవచ్చు. 7:45 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:00 మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ తెలుగు

ప్రసారమవుతుంది. తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. 8:30 చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు, 9:00 న్యూస్ ఎట్ నైన్ ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

9:30 మధురిమ అలనాటి మధుర గీతల కార్యక్రమం, 10:00 అఖిల భారత రవివాసర్య సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు. ఈ పూట మరియు రేపటి ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు జెంటిల్మెన్ చిత్రం కోసం సాహుల్ హమీద్ స్వర్ణలత పాడిన పాట మాల్గుడి శుభ కోరస్ అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఘర్షణ ఈ చిత్రం కోసం శ్రీనివాస్ కోరస్ పడిన పాట, సంగీతం అందించారు హరీష్ జయరాజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణంలో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

0: నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: మీ పేరు చెప్పండి, ఏ ఊరు, ఏ ప్రాంతం?
1: నా పేరు మల్లారెడ్డి, మాది కందవాడ గ్రామం, చోళ మండలం, రంగారెడ్డి జిల్లా.
0: మల్లారెడ్డి

0: రెడ్డి గారు, మీరు పూల సాగు చేస్తున్నారని విన్నాం, తర్వాత ఈ పూల పరిశోధన స్థానంలో జరిగినటువంటి సందర్శనకు కూడా వచ్చారు మీరు. ఈ సందర్భంగా మీ నుండి అనేక వివరాలు మిగతా రైతు సోదరులకు తెలియజేయడం కోసం మీతో ముచ్చటించడం ప్రారంభించాం. అయితే మీరు ఏ పూల సాగు చేస్తున్నారు ముందుగా వివరించండి.
1: చామంతిలా మూడు రకాలు వేస్తాం, చందమామ, పేపర్ వైట్, ఎల్లో, లిల్లీ.
0: చామంతిలో రకరకాల చామంతులు మీరు సాగు చేస్తున్నారు, చాలా బాగుంది. అయితే ఈ చామంతి విత్తనం ఏ విధంగా తెచ్చుకుంటారు, ఎక్కడ దొరుకుతుంది, ఆ విత్తనం ఏ విధంగా విత్తుతారు, ముందుగా ఆ వివరాలు చెప్పండి.
1: ఆ సైడ్ మా దగ్గర నర్సల్రా, అక్కడ నుంచి వేరే శంషాబాద్ దగ్గర వెళ్ళేస్తాం సార్. అక్కడ నర్సల్రా ఏదైనా దొరుకుతాయి, అక్కడ నర్సల్రా వాళ్ళు పెడతారు, నారు పెడతారు. వాళ్ళు పెంచిన నారును మేము వాళ్ళు 3 రూపాయలు 2.5 ఒక మొలకి ఇస్తారు సార్.
0: అలా తీసుకొచ్చి మీరు వేసుకున్నారు. అయితే నాటు వేసే కన్నా ముందు మీరు ఈ యొక్క భూమిని చక్కగా దున్ని చక్కగా అనుకూలంగా తయారు చేసుకునే విధానం ఉంది కదా, ఏ విధంగా మీరు ఈ భూమిని చక్కగా తయారు చేసుకుంటారు ఈ పూల మొక్కలు నాటడానికి?
1: ట్రాక్టర్ తోటి దున్నుతాం సార్. దాన్ని మంచిగా దున్ని రూటోమీటర్ కొడతాము, మంచిగా పెద్ద ఇటు ఉంటే సాబు అని రూటోమీటర్ కొడతాము, కొట్టి బెడ్ కొడతాము, బెడ్ కొట్టి పైపులు వరిసి పేపర్ వేసేస్తాం, పేపర్ వేసి వేస్తాం.
0: మరి ఇటువంటి సందర్భంలో మీరు ఈ పూలకు మొక్కలకు గాని ఏ పంట మొక్కలకు గాని ఎరువులు అనేటివి వేస్తుంటారు, ఈ దుక్కిలో ఏమైనా సేంద్రియ ఎరువులు వాడతారా?
1: దుక్కిలో ఎరువు వస్తాం సార్ ఫస్ట్.
0: ఆ వివరాలు చెప్పండి.
1: కోడి ఎరువు వస్తాం.
0: ఏమేమి ఎరువు వస్తారు?
1: ఎరువు కోడి ఎరువు వస్తాం.
0: కోళ్ళ ఎరువు వస్తారు.
1: కోళ్ళ ఎరువు
0: అంటే కోళ్ళ ఎరువు చాలా అనుకూలంగా ఉంటుందా ఈ పూల మొక్కల పంటకి?
1: మజలు వస్తుంది. ఇది పెంట ఎరువు దొరకదు, ఇప్పుడు పశువులు లేవు మన దగ్గర, దొరకదు సామాన్యంగా. అది ఒక కొనుకొచ్చి పోస్తాము.
0: మరి కొందరు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, ఎంతో ఆసక్తిగా ఈ పశువులను గోవులను పెంచుకొని, మీరు మీ చుట్టుపక్కల రైతులు ఎవరు అట్లా చేయట్లేదా?
1: చేస్తారు కానీ అది ఆ లెక్క చేస్తే మాకేం మిగిలేదు సార్. అట్లా చేస్తే వాళ్ళ లెక్క, అట్లా చేస్తే మాకు ఎలాంటి మాకేం మిగిలేదు. అది
0: మీకు ఈ కోడి పెంట బాగా దొరుకుతుంది, లాభదాయకంగా ఉండాలని మీరు కోడి పెంటను లో దుక్కులో వేసుకుంటున్నారు.
1: వేసి ట్రాక్టర్ తో దున్ని మంచిగా ఇది చేసి.
0: అయితే ఈ లో దుక్కులో కోడి పెంట వేసిన తర్వాత ఈ భూమిని ఏమైనా తడపాలా, నీరేమని ఇవ్వాలా ఈ మొక్కలు నాటే ముందు?
1: డ్రిప్ వేస్తాం కదా సార్, వేసినాకనే నీళ్ళిడిసే మొలకలు పెడతాం.
0: డ్రిప్ ద్వారా మీరు మొక్కలు పెంచుతున్నారు. మరి డ్రిప్ సిస్టమ్ అంటే ఇది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కదా, దీనికి ప్రభుత్వం వాళ్ళు కూడా సబ్సిడీ కూడా ఇస్తున్నారు, ఏమైనా సబ్సిడీ తీసుకొని మీరు ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారా?
1: ఏం లేదు సార్, బయటనే కొనుక్కొచ్చినాం. ఇప్పుడైతే ఒకప్పుడు అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు వస్తలేదు.
0: ఈ డ్రిప్ ఇరిగేషన్ మీరు ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే ఎన్ని సంవత్సరాలుగా మీ పంటకు ఉపయోగపడుతుంది?
1: అది 2 సంవత్సరాల మళ్ళా అది జామ్ అయ్యి వెళ్ళేస్తారు.
0: అయితే పూల మొక్కలు మీరు విత్తిన తర్వాత ఈ పంట కాపుకు ఎన్ని నెలలకు వస్తుంది, ఎటువంటి ఆదాయం మీరు పొందుతారు, లేదు నిరంతరం సంవత్సర పొడవునా ఈ మొక్కలు వస్తాయా, ఎటువంటి మొక్కలు మీరు వేస్తున్నారు ఆ వివరాలు చెప్పండి.
1: అది ఒక 40 రోజుల బొండకు వస్తా సార్. అది 2 నెలల వరకల్లా కోతకు వస్తుంటారు, 2 నెలల పువ్వు తెంపనీకి వస్తుంది. అట్లా ఒక 2 నెలలు అట్లా వెళ్తాయి, అవతల అయిపోతుంది.
0: తర్వాత
1: మళ్ళా
0: మొక్కలను పీకేసి మళ్ళీ కొత్తగా పెడతారు. అయితే 4 నెలల
1: పేపర్ ఒక సంవత్సరం పనిస్తుంది. అట్లా ఈ పంట వినాక ఇంకొక పంట వరకు ఉంటది, అవతల పని అది ఖరాబ్ అవుతుంది.
0: ఎన్ని నెలల పంటగా ఇది పండిస్తారు మీరు?
1: ఇప్పుడు 4 నెలలు అవుతాయి అనుకో, వేసిన 2 నెలలు వెళ్తుంది. చామంతి 4 నెలలు అనుకో, 4 నెలలు 5 నెలలు
0: 4 నెలల పంట దాదాపుగా ఈ విధంగా. అయితే మీరు ఈ పూలను మొక్కలను కోసి ఈ మార్కెటింగ్ ఎక్కడ మీరు అమ్ముతారు, ఈ వివరాలు ఒకసారి చెప్పండి.
1: గుడి మల్కాపూర్ తీసుకుపోతాం సార్ పూలు మార్కెట్, గుడి మల్కాపూర్. ఇక లేబర్ వస్తారు, 500 కూలీ లేబర్ వేరే ఊరికి వెళ్ళి ఎక్కిస్తారు. వాళ్ళు కూడా దొరకరు పక్క చేవల నుంచి కానీ ఇంకో వేరే పక్క ఊళ్ళకి ఆటో.
0: గుడి మల్కాపురంలో మీరు అమ్ముతారు?
1: అమ్ముతాం.
0: అయితే అంత చక్కగా వివరిస్తున్నారు ఈ బంతి పూల సాగులో ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత లాభం వస్తుంది, ఎన్ని కిలోల పంట వస్తుంది, ఆ వివరాలు ఒక్కసారి.
1: ఎకరకు ఎరువులు మసాలా అంతా 50-60 వేలు ఖర్చు వస్తాయి సార్. దానికి అమ్మితేనేమో 1 లక్ష రూపాయలు రావచ్చు.
0: ఎన్ని కిలోల పూలు ఉత్పత్తి చేయగలుగుతున్నారు మీరు?
1: కోతకు 10 క్వింటాలు వెళ్తుంది, ఒక కోతకు 10 క్వింటాలు కూడా వెళ్తుంది. ఓసారి ఇప్పుడు వెళ్ళకపోతే ఖరాబ్ అయితే పోతుంది కూడా.
0: సరే, 10 క్వింటాల పూల కోత మీకు వస్తుంది. రేటు ఏ విధంగా మీకు పడుతుంది, తర్వాత మిగులుతుంది?
1: రేటు చెప్పేటట్టే ఉండదు సార్. ఇప్పుడు 10 రూపాయలు అమ్మొచ్చు, రేపు 50 రూపాయలు అమ్ముతారు.
0: గత సంవత్సరాలుగా మీరు పూల పంట సాగు చేస్తున్నారు కదా, మరి ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, ఆ వివరాలు చెప్పండి. మిగతా రైతులకు కూడా
1: చేనులో ధర తగ్గుతుంది, ధర తగ్గకుండా అట్లా పోతుంది.
0: సరాసరిగా ఎంత మిగులుతుంది, ఎంత పెట్టుబడి, వివరాలు చెప్పండి.
1: మిగులుతుంది, మొత్తమే మిగులకుండా లాస్ అయితే ఇస్తాము. ఏం చేయం మొత్తమే ఇంత మిగులు.

0: దానికే వస్తుంది ఒకసారి.
1: పెట్టుబడి ఎంత అన్నారు?
0: 50,000 ఖర్చు వస్తుంది.
1: 50,000 ఖర్చు వస్తుంది.
0: డ్రిప్ అవన్నీ
1: ఉత్పత్తి గత సంవత్సరాలుగా అనుభవం సాధించారు కదా, మరి ఎంత సంపాదించారు?
0: ఓ పంట, అదే ఓ పంట వస్తుంది, పంట లక్ష రూపాయలు, లక్ష కూడా వస్తుంది, 2 లక్షలు కూడా వస్తుంది టైంలో. ఓ టైంలో 1 లక్ష రూపాయలు మీద కూడా పడుతుంది సార్.
1: ఓ రకంగా చెప్పాలంటే లాభదాయకంగా ఉంది,
0: 1 లక్ష రూపాయలు మీద పడుతుంది ఒక టైంలో.
1: చక్కగా మీరు పూల పంట సాగు లాభం పొందుతూ ఉన్నారు. అయితే సాటి రైతులకు మీరు ఈ పంట గురించి ఎటువంటి సలహాలు ఇస్తారు ఒకసారి చివరగా తెలియజేయండి. కొత్తగా ఈ పూల మొక్కలను పెంచే రైతులకు మీరు ఎటువంటి సలహా ఇస్తారు తెలియజేయండి.
0: మా ఊళ్ళో అందరు ప్రతి ఒక్కరు కూడా నర్సరీ నుంచి తెస్తారు మొలకలు. ప్రతి ఒక్కరికి మా ఊళ్ళో తెలుసు, డ్రిప్ లేని పేపర్ లేని వేయరు. కలుపు ఊళ్ళకు సరిపోవు లేబర్ కు.
1: తెలంగాణ జిల్లాలో ఇప్పుడు తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పూల మొక్కల సాగు చేయట్లేదు. ఒకవేళ ఆసక్తి ఉన్నటువంటి రైతులు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోవాలంటే మీరేం చెప్తారు?
0: నేను పూలు సాగు చేస్తున్నా, పక్క రైతులు కూడా ఈ విధంగా సాగు చేసి పండివ్వాలి. నేను ఈ పంట పెట్టి లాభం పొందుతున్నా, మీరు కూడా సాగు చేయండి, మీరు కూడా లాభం పొందండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా 500

0: నగరాలు దేశాలకు విస్తరించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో సీషెల్స్ అధ్యకులు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘన స్వాగతం పలకడం పట్ల మోదీ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని, సన్నిహిత మిత్రదేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ సీషెల్స్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ పర్యటన విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. భారత్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రవాస భారతీయులు కాపాడుకుంటూ వేడుకలుగా జరుపుకుంటున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సీషెల్స్ చారిత్రాత్మక 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వ్యవస్థాపక స్పూర్తికి ప్రతీక అంటూ కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు.
1: It is very impressive that contributions of MSME is being felt by the Indian economy so much today. The business environment reforms of our honorable PM Sriman Narendra Modi ji have transformed MSMEs as the silent architects of our nation's progress. MSME become the strongest pillar of our collective journey towards Viksit Bharat by 2047.
0: ప్రస్తుత ప్రపంచ వ్యాపార రంగంలో వ్యయ సమర్థత చాలా అవసరమని తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండేలా వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్టలో రేపు జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించింది. థానేలోని భివాండి పరిధిలో కొందరు వ్యక్తుల వద్ద లీకైన పరీక్షా పత్రాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. పారదర్శకతను కాపాడడానికే పరీక్షను వాయిదా వేశామని, తదుపరి కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర సమాచార ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి గుణాలో 3 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఉదయం సర్క్యూట్ హౌస్ లో ప్రజలను కలుసుకున్న కేంద్ర మంత్రి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా కంజా గ్రామంలో 700 మొక్కలు నాటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మునుపటి నాటికి స్థాయికి పడిపోయాయి. హార్మోజ్ జలసంధి గుండా రవాణా మెరుగుపడ్డంతో బ్రెంట్ క్రూడ్ ధర 10.6% పతనమై $71 చేరుకుంది. చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు కాశ్మీర్లోయ అంతటా కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. శ్రీనగర్, గందర్బల్, కుప్వారా, అనంత్నాగ్తో సహా 4 జిల్లాల్లోని 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. 2023లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ పోలీస్ స్టేషన్కు చెందిన జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్లో నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత టాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ

0: రాబోయే రెండేళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్ ఆధారిత టాక్సీ సంస్థలు డ్రైవర్లపై భారీ కమిషన్లు వేస్తూ అకారణంగా అకౌంట్లను నిలిపివేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ టాక్సీ ద్వారా డ్రైవర్లను భాగస్వాములను చేస్తూ వారికి ఎక్కువ ఆదాయం అందేలా ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రసిద్ధ అముల్ సహకార ఉద్యమ స్ఫూర్తితోనే ఇది పనిచేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.
1: एक टैक्सी बनाने का विचार आया कोऑपरेटिव बेसिस पर, तो सब लोग परेशान थे कि भाई पैसा कहाँ से लाएंगे. तो मैंने कुछ कोऑपरेटिव संस्थाओं को कहलवाया भी, बुलाया भी. मुझे आनंद है कि एनसीडीसी, इपको, क्रिपको, एनडीडीबी, नाबार्ड, एनसीईएल, अमूल, ये सब ने मिलकर बड़ी से बड़ी कंपनियों से लोहा लेने के लिए ड्राइवरों की, सारथियों की अपनी एक कोऑपरेटिव बनाने का फैसला.
0: రాగల 3 నుండి 4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల వరకు తూర్పు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్టాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యకుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దేవికా సిహక్, రౌనక్ చౌహాన్, కిడాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో దేవిక 22-20, 21-19 తేడాతో వరుస గేమ్స్లో జపాన్కు చెందిన థర్డ్ సీడ్ రికో గుంజీపై విజయాన్ని సాధించారు. పురుషుల సింగిల్స్లో రౌనక్ చౌహాన్ ఇజ్రాయెల్కు చెందిన మిషా జిల్మర్మాన్పై 23-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత కిడాంబి శ్రీకాంత్ కూడా చైనీస్ తైపీకి చెందిన లియా వోజువు ఫుఫై 21-9, 12-21, 21-8 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే త్రిపుర గ్లోబల్ పైనాపిల్ ఫెస్టివల్ను త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంతా మజుందార్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్రిపుర రాష్టం ఏటా సుమారుగా 1.78 లక్షల నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల పైనాపిల్స్ ను ఉత్పత్తి చేస్తోందని, ఇందులో మార్కెట్ సరఫరా కోసం దాదాపుగా 23,000 మెట్రిక్ టన్నుల భౌగోళిక గుర్తింపు పొందిన క్వీన్ పైనాపిల్ రకం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ తమిళ సినీ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ ఈ రోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విలక్షణమైన స్క్రీన్ ప్లే, చమత్కారమైన సంభాషణలతో తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ చిత్రాలు, ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం ఆఖ్రీ రాస్తాను తెరకెక్కించారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం రేపు చెన్నైలో భాగ్యరాజ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో కిసాన్ వాణి వ్యవసాయదారు కార్యక్రమం వింటారు.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదేలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
2: ఇదెవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా?
1: 16 అణాల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు.

0: 1800015151.
1: ఇది ఎవరి నంబర్ బాబు?
0: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
0: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
1: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
1: నిజంగా
0: 16 నెలల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800015551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: కిసాన్ వాణింగ్ ఈనాటి వ్యవసాయ ధరల కార్యక్రమంలో ఈ నెల 29వ తేదీ సోమవారం ఏరువాక పౌర్ణమి. ఈ సందర్భంగా భూమి పులకరించింది ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

జలసిరులతో పొడమి పులకించాలి, వర్షాలు కురిసి ప్రకృతి పచ్చదనంతో శోభిల్లాలి, సేద్యం చేసే కర్షకుల జీవితాలు కలకలలాడాలి అని వేదం ఆకాంక్షించింది. ఆ శుభకామనలకు సాకార రూపమే ఏరువాక పున్నమి. జాతికి అన్నం పెట్టే రైతులు తమ వ్యవసాయ పనుల్ని ఏరువాక పున్నమి నుంచే ప్రారంభిస్తారు. ఏరు అంటే నాగలి, వాక అంటే దుక్కిదున్నడం. నాగలితో దుక్కిదున్ని తమ కృషికి తగిన ఫలితం రావాలనే ప్రకృతిని పరమాత్మను రైతులు వేడుకుంటారు. నీటి బండిపై తరలివచ్చే వరుణదేవ, నీ దివ్యరథాన్ని యథేచ్ఛగా ఈ భూమిపై విహరింపచేయి, నీ అడుగుల సవ్వడితో పసిడి రాసులు పండాలి, కుటుంబాలన్నీ సౌఖ్యంగా సుభిక్షంగా వర్ధిల్లాలి అని వరుణ సూక్తం అభిలషిస్తోంది. వేదవిధులకు మంత్రజపమే యజ్ఞం, గోపాలకులకు గోసేవే యజ్ఞం, రైతులకు వ్యవసాయమే యజ్ఞం అని శ్రీమద్ భాగవతం పేర్కొంది. సీత అంటే నాగేటి చాలు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆరంభించే సీతాయజ్ఞం పవిత్ర కార్యక్రమం, జాతి మనుగడ కోసం నిర్వహించే పర్వం. తొలకరి పలకరించిన తరువాత వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి నాడు కర్షకులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగుల్ని పూసి కాళ్లకు గజ్జెలు కట్టి మెడలో గంటల్ని అలంకరిస్తారు. ఎడ్లను కట్టే కాడిని పసుపు కుంకుమలు పుష్పమాలికలతో తీర్చిదిద్దుతారు. ఎడ్లకు పాల పొంగలిని ఆహారంగా సమర్పిస్తారు. గ్రామంలోని రైతులంతా మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పొలాలకు తరలి వెళ్లి దుక్కిదున్నడం ప్రారంభిస్తారు. గోగునారతో రక్షల్ని తయారుచేసి పశు సంపద వృద్ధి చెందాలని కోరుకుంటూ పశువుల మెడలో గవ్వలు నల్లపూసలతో కలిపి దండగా వేస్తారు. ఈ మాలికను ఏరువాక బంధంగా వ్యవహరిస్తారు. బసవేశ్వరుడు ఏరువాకను ప్రాకృతిక శక్తిగా దర్శించాడు. ప్రకృతిని భక్తిశ్రద్ధలతో పూజించడానికి, తమ పురోగతికి ఉపకరించే పశుగణాన్ని సమాదరించడానికి రైతులు ఏరువాక పున్నమిని జరుపుకుంటారు. ఈ పున్నమి నాడు రైతులు భూమి పూజ నిర్వహించాలని ఋగ్వేదం చెబుతోంది. తమ వ్యవసాయ భూమి మధ్యలో నవధాన్యాలు చల్లి కొత్త కుండలో నీరు నింపి ఆ నీటిలో పసుపు కుంకుమలు మృత్తిక గోమయం వేసి ఆ పవిత్ర జలాన్ని పొలమంతా చల్లి సస్యలక్ష్మి అనుగ్రహాన్ని ఆకాంక్షించాలని వేదం వివరించింది. ఏరువాక పున్నమిని వృషభోత్సవంగా అనుడోత్సవంగా అథర్వ వేదం ప్రస్తావించింది. కన్నడిగులు కారుణి పబ్బం అంటారు. మహారాష్ట్రలో కృషి ఉత్సవ్గా, ఉత్తర భారతంలో హల్ యజ్ఞ దివాస్గా ఆచరిస్తారు. కపిలవస్తు నగరంలో శుద్ధోదన మహారాజు ఏరువాకను లాంఛనంగా ప్రారంభిస్తూ బంగారు నాగలితో దుక్కిదున్నేవాడని బౌద్ధ జాతక కథలు వెల్లడించాయి. ఏరువాక పున్నమిని రైతు విజయోత్సవంగా పేర్కొంటారని గాథా సప్తశతి వివరించింది. శ్రీకృష్ణదేవరాయలు ఏరువాక ఆరంభం సందర్భంగా రైతుల్ని సత్కరించి వారికి వ్యవసాయ పరికరాల్ని అందించే సంప్రదాయాన్ని ఏర్పరిచాడని రామవాచకం ప్రకటించింది. ఏరువాక సందర్భంగా కాకతీయ సామ్రాజ్యంలో వ్యవసాయ

వ్యవసాయ క్షేత్రాల్లో చక్రవర్తులు నృత్యోత్సవాల్ని నిర్వహించి రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించేవారని జాయప సేనాని నృత్య రత్నావళిలో పేర్కొన్నాడు. పంటలు చేతికి వచ్చాక రైతులు సంబురంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. బంగారు పంటలు పండటానికి నవ్యక్రాంతులతో ఇంటింటికి సంక్రాంతి తరలి రావాలని ఆరంభించే ఆనందాల ప్రాతిపదిక ఏరువాక. అందరి ఆకలి బాధలు తీర్చడానికి అన్నదాతగా తాను ఆహారహం శ్రమించడానికి పునరంకితమవుతూ ఆరుగాలం కష్టానికి సమాయత్తమయ్యే కర్షక జీవన కరదీపిక ఏరువాక. ఈరోజే మరి ఏరువాక పౌర్ణమి. నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు, రైతు లేనిదే పూట గడవదు. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఓ వారం అటూ ఇటూ అయినా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. తొలకరి పిలుపు రైతన్న మొహంలో మెరుపు, పిల్ల కాలువల గెంతులాట, పుడమితల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణిమ. వ్యవసాయ పండుగ ప్రారంభంలోనే వచ్చే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా పిలుస్తారు. నాగలి పట్టి హలాల దున్ని నాటు వేసే ఈ సందర్భం రైతన్నకు అతి కీలకం. ఈ సందర్భంలోనే పౌర్ణిమ వస్తోంది కాబట్టి అది అన్నదాతలకు ఇష్టమైన పౌర్ణమి అయింది. తొలకరి వర్షాలకు భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయ పనులకు ఇది శుభారంభం. రైతులందరూ ఒకేసారి వ్యవసాయ పనులను ప్రారంభించే విధంగా ఏరువాకను వర్ణిస్తారు. జ్యేష్ఠమాసంలో మొదలయ్యే నైరుతి ఋతుపవనాల ప్రభావం దేశమంతటా ఒకేలా ఉంటోంది. దేశంలో దాదాపుగా 80% వర్షపాతం నైరుతి వల్లే కలుగుతోంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా ఘనంగా జరుపుకుంటారు. పాడి పంటలకు పొలం పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కావద్దని కోరుకుంటూ ఈ ప్రక్రియను ఒక మహాయజ్ఞంలా పరిగణించి ఆచరిస్తారు. ఏరువాక అంటే ప్రతి రైతు గుండె పైరు వెన్నులా నాట్యం చేస్తోంది. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పున్నమిగా పిలుస్తారు. ఏరు అంటే నాగలి లేదా హలం, వాక అంటే దుక్కి దున్నడం. ఇది తెలుగు రాష్ట్రాల్లో రైతులు తమ ఇళ్లలో చేసుకునే వేడుక. ఋతువుల క్రమాన్ని అనుసరించి జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మం, ఇది దక్షిణాదిన ఎండాకాలం. అయితే జ్యేష్ఠమాసంలో రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రవేశించడంతో నైరుతి ఋతుపవనాలు వాన రాకడను తెలియజేస్తాయి. రోహిణి కార్తెలో నెర్రలు విచ్చిన పొలం మృగశిర కార్తెలో కురిసిన చిరు జల్లులతో దుక్కి దున్నడానికి వీలుగా తయారవుతోంది. ఒకే పున్నమికి ఎన్నో పేర్లు. ఏరువాకను జ్యోతిష శాస్త్రవేత్తలు కృష్యారభం, సస్యారంభం అని వ్యవహరిస్తూ ఉంటారు. ఏరువాక పున్నమిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పాటిస్తారు. ఎవరు ఎలా ఆచరించినా అంతరార్థం మాత్రం ఒకటే, పాడి పంటలకు పొలం పనులకు ఎటువంటి అవరోధం కలగకూడదని కోరుకుంటూ ఈ ప్రక్రియను ఒక మహాయజ్ఞంగా పరిగణించి ఆచరిస్తారు.

పేరులోనే ఉందండి, పచ్చి రొట్ట. ఇప్పుడు రైతులు మామూలుగా రసాయనిక ఎరువులు వేయడానికి బాగా అలవాటు పడిపోయారండి. ఎంతసేపు కాంప్లెక్స్, యూరియా, పొటాషు, డిఏపి ఇవే ఎక్కువ వేస్తున్నారు. అంటే మన మొక్కకి మూడు పోషకాలే మనం ఎక్కువ అందిస్తున్నాము. అది సేంద్రియ ఎరువులు అంటే పచ్చి రొట్ట ఎరువు కానీ, పశువుల ఎరువు కానీ, ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది వర్మి కంపోస్ట్ అని, ఈ అన్నింటిలో కూడా మొక్కకి కావలసిన 16 పోషకాలు కూడా అందుబాటులో ఉంటాయి. అందుకని మనం వీటితో పాటు సేంద్రియ ఎరువులు కంపల్సరీ మొక్కకి అందించాలి. అందులో భాగంగా ఇప్పుడు రైతుల్లో కూడా కొంచెం చైతన్యవంతులు అవుతున్నారండి, పచ్చి రొట్ట వైపు మొగ్గు చూపుతున్నారు. మన వ్యవసాయ శాఖ నుంచి అయితే జీలుగా, జనుము 50% సబ్సిడీపై అందిస్తున్నామండి. జీలుగా అంటే స్పెషల్గా అండి, బాగా పచ్చి రొట్ట ఎక్కువ ఉన్న పచ్చి రొట్ట ఎరువు అండి. ఇది 50% సబ్సిడీపై వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్నాము. ఇది విత్తిన తర్వాత 40-45 రోజులకి ఒక బ్యాగ్ సూపర్ వేసుకుని మురగ దున్నినట్లయితే మంచి సేంద్రియ ఎరువు అవుతుంది. అదే కాకుండా చౌడు ఉన్న నేలలకు కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి. చౌడు ఉన్నట్లయితే మనం జిప్సం అనే అది కూడా వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్నాం సబ్సిడీపై. ఆ జిప్సం వేసుకొని తర్వాత ఈ జీలుగా పచ్చి రొట్ట వేసుకున్నట్లయితే ఈ 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇది చేసుకున్నట్లయితే మీకు చౌడు పోయి మంచి సారవంతమైన నేలలు తయారవుతాయి. తప్పకుండా రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కంపల్సరీ మొక్కకు అందించాలి. భూములు కూడా చౌడు బారిపోతున్నాయి రసాయనిక ఎరువులు ఎక్కువ వేయటం వలన. ఈ మొక్కకి భూమిలో కూడా సూక్ష్మజీవులు, మొక్కకి మేలు చేసే సూక్ష్మజీవుల సంతతి హరించిపోతుంది రసాయనిక ఎరువులు ఎక్కువ వేయటం వలన. భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాలి అంటే దానికి సేంద్రియ పదార్థం అవసరం. పచ్చి రొట్ట ఎరువు అయితేనేమి, వానపాముల ఎరువు, పశువుల ఎరువు ఇవన్నీ ఉన్నట్లయితేనే ఆ మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. అందుకని మనము కంపల్సరీ తప్పకుండా సేంద్రియ ఎరువు అందించాలి. ఇది కాకుండా సరే రైతులు ఇవన్నీ కూడా మేము వెళ్ళి కొనలేము ఇవన్నీ అనుకున్నట్లయితే, మీకు పండిన పెసలు కూడా, రైతు పండించిన పెసలు కూడా విత్తుకొని పచ్చి రొట్టె ఎరువుగా దాన్ని కూడా చేసుకోవచ్చండి. అది పూత దశకి వచ్చే ముందు పూత దశలో మురగదున్నాలి. దానికి కూడా ఒక బ్యాగ్ సూపర్ వేసుకున్నట్లయితే మంచిగా మురిగి సేంద్రియ ఎరువు అవుతుంది. ఇది మామూలుగా వరి మాగంలో చేస్తున్నారు. మిరప వేసే రైతులు కూడా ఈ పెసర వేసుకోవచ్చండి, వేసుకొని మురగదున్నితే మంచి సేంద్రియ ఎరువు అవుతుంది. మన తొలకరి వర్షాలు పడగానే పచ్చి రొట్ట విత్తనాలు వేసుకోవాలండి. వారం 10 రోజుల్లో మంచిగా మురుగుతుంది. ఆ మురిగిన వెంటనే మనం విత్తనం పెట్టుకోవచ్చండి, నాటు పెట్టుకోవచ్చు. పచ్చి రొట్ట విత్తనం వేసిన వాళ్ళు అసలు కంప్లైంట్స్ లేవండి. ఒకసారి వేసిన వాళ్ళు కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం వేసుకుంటున్నారు. అది చూసి పక్క రైతులు కూడా వేసుకుంటున్నారు. మనం వేసిన రైతులను కూడా సమాచారం అడిగాము ఎలా ఉంది ఏంటి అని. చాలా బాగుందండి, దీనివలన వాళ్ళు కాంప్లెక్స్ ఎరువులు తగ్గించి వేస్తున్నారు, యూరియా కూడా తగ్గించి వేస్తున్నామండి. అంటే కంటిన్యూస్గా 4-5 సంవత్సరాల నుంచి వేసిన రైతు మాత్రం కాంప్లెక్స్ ఎరువులు బాగా తగ్గించామన్నారండి. దిగుబడి కూడా మంచిగా ఉంది, మామూలుగా వేసిన దానికంటే దిగుబడి పెరిగింది. అది కాకుండా చీడ

పిడలు తక్కువ వస్తున్నాయి, తక్కువ ఆశిస్తున్నాయని తెలియజేశారండి. వర్షాధారంగా వరి వేసే రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళు వర్షం వస్తేనే వరి వేసుకుంటారు, లేదంటే అలాగే వదిలేస్తున్నారు, మాగి జొన్నకి వెళ్తున్నారు. తర్వాత మేము సజెషన్ ఏమిస్తున్నామంటే, వర్షం పడగానే ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడు మీకు పండిన పెసలైనా వేసుకోండి, తర్వాత మళ్ళీ కొంచెం లేటుగానైనా మంచి వర్షాలు పడితేనేమో అది మురగదుండండి దూకిలో, లేదంటే ఆ పెసర పంట క్రాప్ తీసుకోండి అని సజెస్ట్ చేస్తున్నామండి.

విత్తనాలు సమకూర్చుకోవటం, మనం ఏ పంట సాగు చేస్తున్నాము ఆ పంటకు కావలసినటువంటి విత్తనాలని సమకూర్చుకోవటం రైతులు ప్రధానంగా ప్రస్తుతం చేయాల్సిన పని. కాబట్టి దాని గురించి మనం జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలని చెప్పేసి ప్రణాళిక రచించడంతో పాటుగా తదనుగుణంగా ఎంత మొత్తంలో విత్తనాలు కావలసి ఉన్నది, తర్వాత ఆ కావలసిన విత్తనాన్ని సరిపడా అటు మన వ్యవసాయ శాఖ ద్వారా రైతు మీద ఇచ్చేటటువంటి విత్తనం కానివ్వండి, రైతులు మార్కెట్ లో కొనుక్కునే విత్తనం కానివ్వండి, ఈ రెండింటిని కూడా మనకి సాగు విస్తీర్ణం ఏ విధంగా ఉందో తదనుగుణంగా విత్తనాలు సమకూరేలాగా, ముఖ్యంగా వరి, అదే విధంగా పత్తి, తర్వాత కంది, మిరప ఈ ప్రధానమైన పంటలకు సంబంధించి, అదే విధంగా కొద్ది విస్తీర్ణంలో సాగులో ఉన్నటువంటి వేరుశనగ కానివ్వండి, పెసర, తర్వాత మినుము ఈ పంటలకు సంబంధించిన విత్తనాలు కూడా సాగు విస్తీర్ణ ప్రణాళిక ఆధారంగా చేసుకొని కావలసినటువంటి విత్తనాలని పరిమాణం అంచనా వేయడం జరిగింది. తదనుగుణంగా మనకి అందుబాటులో ముఖ్యంగా పత్తి చూసినట్లయితే మనకి కావలసినటువంటి 5,10,000 ప్యాకెట్లకి గాను మనకి 5,65,000 ప్యాకెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి. వరి పంటను చూసినట్లయితే 41,790 క్వింటాళ్ల పరిమాణంలో మనకి విత్తనాలు అవసరం ఉంది. తదనుగుణంగా విత్తనాలు కూడా అందుబాటులో పెట్టడం జరిగిందండి.

ప్రతి పంట సాగులో కూడా వాటికి కావలసినటువంటి పోషకాలని ఎరువుల రూపంలో అందిస్తాం. ఎరువుల్లో ముఖ్యంగా మనకి సేంద్రియ రూపంలో కావలసిన పోషకాలను 1/4 వంతు అందించినట్లయితే మనకి ఆరోగ్యకరమైన పంట, అదే విధంగా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేవాళ్ళం అవుతాం. మిగతా 3/4 పోషకాలను రసాయనిక ఎరువుల రూపంలో అందించాల్సి ఉంటుంది. అయితే ఈ ఎరువులలో ముఖ్యంగా నత్రజని కలిగినటువంటి యూరియా, అదేవిధంగా భాస్వరం కలిగినటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గాని, కాంప్లెక్స్ ఎరువులు గాని, డిఐపి గాని, పొటాష్ పోషకం కలిగినటువంటి మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఈ ఎరువులని ఎప్పుడు ఎంత మోతాదులో వాడాలని చెప్పేసి మన సాగు చేసేటువంటి పంటకి అవసరానికి తగ్గట్టుగా, పంట కాలానికి తగ్గట్టుగా వాడకం అనేది చేయాలి. ముఖ్యంగా యూరియా చూసినట్లయితే మనకి పంట అవసరాలకి నత్రజని పోషకానికి యూరియా అనేది ఒక

సోర్స్. కాబట్టి యూరియాని మన పంట సాగులో విడతల వారీగా అందించడం చేయాలి. భాస్వరం పోషకం కలిగినటువంటి డిఏపీ గానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గానీ వీటిని దుక్కిలోనే వేయాల్సిన అవసరం ఉంది. మ్యూరేటర్ పొటాష్ లో ఉన్నటువంటి పొటాష్ పోషకాన్ని మనకి విడతల వారీగా పంట సాగులో అందించినట్లయితే మనకి ఈ పోషకాల యొక్క వినియోగ సామర్థ్యం, ఆ ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అదే విధంగా రైతుకు కూడా ఖర్చు తగ్గుతుంది, ఖర్చు ఆదా అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రసాయనిక ఎరువుల వాడకంలో చాలా జాగ్రత్తగా పంట కాలాన్ని బట్టి అంటే దీర్ఘకాలిక పంటలు అయినటువంటి పత్తి మిర్చికి ఒక రకంగా, మధ్యస్థ కాల పరిమితిగా ఉన్నటువంటి వరి, తక్కువ కాల పరిమితి కలిగినటువంటి పెసర, కంది, ఈ పంటలకు సంబంధించి ఎరువుల వాడకం అనేది పంట కాలాన్ని బట్టి తర్వాత నేల యొక్క సారాన్ని బట్టి ఎరువుల వాడకం చేపట్టినట్లయితే మనకి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, నికర ఆదాయం కూడా పెరుగుతుందండి.

మరి కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రేడియో నేస్తం తులసి రామరాజు మహాశివ భట్టు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం చూద్దాం. వెలుగు నీడలు ఈ చిత్రం కోసం ఘంటశాల ఎం సత్యం పాడిన పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, కృష్ణచరిత, రాజా, రాజ్విక, రాధాపాసి, రోహిత్, రోషిణి, భువాపాసి, ఉమా, మీనాకుమారి, పార్వతీభాయి, పూరన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, జానీ, మోహరాన్, ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు, రామ్ఫిల్ పాసి, జగన్మాత, వీరంతా మన ఆకాశవాణి కొత్తగూడెం శ్రోతలు. వీరు కోరుతున్న పాట వెలుగు నీడలు ఈ చిత్రం కోసం

0: హోటల్ సాపాటుతో చప్పబడిపోయామురా బ్రదర్.
1: ఎన్ని కష్టాలురా నా తండ్రి.
0: భయపడకురా పుత్తా.

గతి మార్గము నెపుడు వదలిపోరాదు, క్రమశిక్ష పాటించి కదలిపోవాలిరా.

కార్యక్రమంలో తర్వాత నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరు రాబోయే చందమామ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం శివాలయం ఏరియా నుండి పిల్లల మర్రి నరసింహారావు, లావణ్య, హర్షవర్ధన్, రాయలింగు ఇంకా వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరు కోరుతున్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన నీలి వెన్నెల జాబిలి అన్న పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట.

0: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరల హరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం, అనంతరం తిరిగి కిన్నెరల హరి కార్యక్రమానికి వెళ్దాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
2: 9989679076.
3: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. ఆకాశవాణి మీది మాది మనందరిది. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్ పై నాకు నచ్చిన పాట.
1: కిన్నెర లహరికి తిరిగి స్వాగతం. ఇప్పుడు మరొక ఉత్తరం చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆనందగిరి మండలం కొరపర్తి గ్రామం నుండి భూరి కుమార్, స్వప్న, చిన సన్యాసి, గంగమ్మ, రాజు, మాధురి, తనేష్, రిషిత, హర్షిత, చింటు, అనూష వీరంతా కోరుతున్న పాట నీరాజనం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. ఈ పాటకు సంగీతం అందించారు ఓపి నయ్యర్. మరి వీరి కోసం ఈ పాట.

కార్యక్రమం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరు కోరుతున్న పాట ఇంటింటి రామాయణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం రాజన్ నాగేంద్ర. ఇదే పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న మరికొంతమంది శ్రోతలు ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం గ్రామం నుండి ఎన్ అప్పారావు, వెంకట నరసమ్మ. మరి వీరందరి కోసం ఈ పాట.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీచారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ వీరు మీనా ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీచారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ వీరు మీనా ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు.

రోజిత్, రాజ్ కుమార్, లావణ్య, వంశీ. ఇంకా కొత్త కూడా మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి ఎల్లటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప్, వీరంతా ఆకలి రాజ్యం ఈ చిత్రం కోసం ఎస్ జానకి పడిన పాటను వినిపించమని కోరుతున్నారు. పాట రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. మరి వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, జపన్ని పుల్లారావు, నాగమణి వీరంతా పరువు ప్రతిష్ట. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కోరస్ పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం రాజ్కోటి. మరి వీరి కోసం ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కిన్నెర లహరి కార్యక్రమంలో పాటలు వినాలనుకున్న వాళ్ళు పోస్ట్ కార్డు తీసుకొని మీకు నచ్చిన చిత్రంలోని పాటను వ్రాసి ఇప్పుడు నేను చెప్పబోయే చిరునామాకు పంపండి. మా చిరునామా కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. ఈ చిరునామా పంపండి. చిరునామా మరొకసారి, కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. ఈ చిరునామాకు పంపండి. కిన్నెర లహరి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను మీరు మీ బంధుమిత్రులతో కలిసి వినండి. మరి రాస్తారు కదూ కార్యక్రమంలో. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పంజాబ్ గడ్డ ఏరియా నుండి గొర్రె బాబురావు, పద్మ, లక్ష్మి, వెంకటేశ్వరరావు, రాజేష్, కల్పన, ఆవునూరి పోషయ్య, చంద్రయ్య, ఇంద్రమ్మ, నరసింహారావు, భూలక్ష్మి, గంగారాం, ఆదర్శ్, హేమలత, ఆదిత్య, కడాని కొమరయ్య, కనకలక్ష్మి, కుమారు, రమ్య, ముంతాజ్, జమేలి, మధునమ్మ, శంకర్, దొడ్డి లింగయ్య, పుష్పలత, అనిత, శంకర్, విజయలక్ష్మి, దీక్షిత, నవ్యశ్రీ, దివ్యశ్రీ, వీరంతా మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట.

కోతలి రచిస్తూ నరు పోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్పనూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చెత్తుకుని తిని బతికే నీకు శిస్తుడు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అశోక్ నగర్ కాలనీ నుండి భాగ్యవతి, పావని, శ్రావణి, చిందరి, చరణ్ తేజ్ మరి వీరు కోరుతున్న పాట కిల్లర్. ఈ చిత్రం కోసం మనోజ్ చిత్రపడారు. సంగీతం అందించారు ఇళయరాజా. మరి వీరి కోసం ఈ పాట

మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ రాత్రి 9:30 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణంలో సమాచార సంధ్య, హిందీ వార్తలు, అనంతరం న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు విరామ సంగీతాన్ని వినండి.

కార్యక్రమంలో తర్వాత శివమెత్తిన సత్యం ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ వాణిజీరం పాడిన యువల గీతం, సాహిత్యం ఆరుద్ర, సంగీతం జేవి రాఘవులు.

రాధాకృష్ణ ఈ చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుండి ప్రసారమవుతున్న మధురిమ అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రావణుడే రాముడైతే ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడిన యువల గీతం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జికె వెంకటేష్.

సంజ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

0: మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ విన్నారు. మధురిమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందించిన మీరేడనేస్తం తులసీరామరాజు మహాశివభట్టు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు. రేపు ఆదివారం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు 10:55 ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కృపాకర్ నెట్ట. 6:35 రైతు సమాచారంలో గొర్రెలలో మేకలలో టీకాల వివరాల గురించి తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఈ మాసపు పాట. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:20 చిత్రగీతాలు. 7:30 రసమయి సాహితీ కార్యక్రమం. తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం వెలుగుల బాటలో అమ్మ నడక. శ్రీమతి ఎర్రంశెట్టి పూర్ణ దుర్గాదేవి గారి కథానిక వినవచ్చు. 7:45 లలిత గీతాలు. 8:00 సమాచార సంధ్య హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 మీ మాటతో ఓ పాట. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు. 10:55 మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 చిత్రగీతాలు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో పాల్వంచ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కేన్నెర లహరి. 3:00 హైదరాబాద్ కేంద్రం నుండి నాటకం ప్రసారమవుతుంది. 4:00 నుండి చిత్రగీతాలు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు.

కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 జానపద సంగీతం, జానపద గేయాలు వింటారు. 7:45 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం, కిన్నెర లహరి. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది, తెలుగులో పునఃప్రసారం అవుతుంది. 8:30 చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వింటారు.

పది గంటలకు అఖిల భారత రవివాసరయ్య సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రార్థించే పేదవుల కంటే సేవ చేసే చేతులేమిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరీసా. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తమవుతాయి. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. ఇప్పుడు నిలయంల సమయం 11:04:30. ఇంతటితో సెలవు తీసుకుంటున్న మీ రేడియో నేస్తం తులసి రామరాజు మహాశివ భట్టు. జై హింద్.